0: ఈ ప్రపంచమునందు విద్యార్థికి విద్యయే సౌందర్యం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ బ్యూటీ టు ఎ స్టూడెంట్.
0: విద్యా ప్రథమత్వయం విద్యానామనరస్వరూపం అధికం విద్యన్న గుప్తం ధనం. ఈ విద్య విద్యార్థికి గుప్తమైన ధనం.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ ద వెల్త్ హిడెన్ ఇన్ హిమ్.
0: విద్య భోగకరీ శుభకరీ. ఈ విద్యని విద్యార్థులకు కీర్తి సౌభాగ్యము సంపద.
1: It is the same education that confers the repute, prosperity and wealth to student community.
0: Vidya Guru Nam Guru. Vidya ne Guru ne kante Guru.
1: This education is the teacher of teachers.
0: Vidya Bandhu Jano Videsa గమనే. మనము విదేశములకు వెళ్ళినప్పుడు ఈ విద్యనే మనకు సరి అయిన బంధువు.
1: When we go abroad, it is this education that is our relation.
0: విద్య పరం లోచనం. ఈ విద్యనే మానవునికి మూడవ నేత్రము.
1: This education is the third eye to humanity.

0: రాజ్యసభలందు విద్యకే ప్రధానమైన స్థానము కాని ధనమునకు కాదు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ద ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అండ్ నాట్ మనీ.
0: విద్యా విహీనం ధనం, విద్యా విహీనం పశు. ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి వాళ్ళు పశువుతో సమానమే.
1: The one without this sacred education is equal to an animal.
0: Vidyarthulara,
1: students,
0: vidyabodhakulara,
1: teachers,
0: ee naadu vidyanaga emito vidyarthulaku gaani adhyapakulaku gaani teliyatam ledu.
1: Today neither students nor teachers know what education is.
0: Naitika ధార్మిక స్థీల సంపదను ఇనువడంపజేయునదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ద మోరల్ ఎథికల్ బిహేవియర్.
0: ఈనాడు ప్రపంచములో మానవుడు అనంతమైన శాస్త్ర విజ్ఞానమును సంపాదించాడు.
1: మ్యాన్ హెస్ అక్వైర్డ్ ఇన్ఫినిట్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: కానీ ఇది కేవలము బహిరమైన నాగరికతకు మాత్రమే తోడ్పడుచున్నది, పిల్లలకు బోధించుకున్నది.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ టీచెస్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: మానవునికి కావలసినటువంటిది ఈనాడు బహిర్ముఖమైనటువంటి యొక్క సౌందర్యం కాదు.
1: వాట్ ఈస్ నీడెడ్ టు మ్యాన్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ.
0: ఈనాడు మానవునికి కావలసినది హృదయ పరిపాకము.
1: వాట్ మ్యాన్ నీడ్స్ టుడే ఈజ్ ద మెచ్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఇది కేవలము ఆంతరికమైనటువంటి సంస్కృతి ద్వారానే మనకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఇన్నర్ రిఫైన్మెంట్.
0: ఈనాడు మానవుడు మానవునిగా మార్చినంత మాత్రం చాలదు, మానవుని ఆదర్శవంతమైన మానవునిగా మార్చాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీఆర్ జస్ట్ హ్యూమన్స్, వీ షుడ్ బి ఐడియల్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుని దయామయునిగా మార్చున్నటువంటిదే విద్య.
1: It is education that will make man compassionate.
0: అప్పుడు ఈ విద్యకు పరిపూర్ణత ఏర్పడుతుంది.
1: Then only education will reach fulfillment.
0: కనుక విద్యలగా కేవలము గ్రంథ పరిచయమని కాని లేక ఏదో ప్రాకృతమైన లౌకికమైన ఈ యొక్క జగత్తునందు జీవించడానికి ఒక ఆధారమని కాని భావించరాదు.
1: Education is not familiarity with the text nor the knowledge of the ephemeral physical world helping us to carry a living.
0: ee naati vidyarthi tana yokka jeevitamulaku edi aadharamu, jeevitamulaku edi pramanamu, edi pradhanamu aneetuvanti yokka satyanni ninnayinchukolekapothunnadu.
1: Today's student is not able to decide what is the basis, the standard for life.
0: Kanukane ee naati manavulaku aatma vishwasam annade kudanu కోల్పోతున్నాడు.
1: Student has lost the self confidence today.
0: ప్రేమమయమైనటువంటి యొక్క దేశభక్తి, త్యాగమయమైనటువంటి యొక్క దైవభక్తి ఈనాడు విద్యార్థులు ఎందుకు కోల్పోవటం చేతనే తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: As he has lost the spirit of patriotism born out of love, has no love for God born out of sacrifice.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విప్లవములకు మూల కారణము ఆత్మవిశ్వాసం కోల్పోవటమే.
1: The loss of self-confidence is mainly responsible for all kinds of revolutions.
0: కనుక పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ భీతి లేని దాని పట్టి, మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు, విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: Because of this ignorance of absence of fear towards sin, because of absence of love for God, the human qualities is totally absent. This is the reason for revolution in this world.
0: నిత్య సత్య సుకృతులన్నీ వికృతి రూపి పొందుతుండే,
1: that which is eternal truths have taken perverted forms.
0: Pavitra prakriti inadu prajala vidi povuchundi.
1: The sacred nature is far from society.
0: Arya veda vidyalanige durvidyalu perugutundi.
1: The ancient Aryan culture, education is gone and bad forms of knowledge are taking place.
0: ఈనాటి యువకులకు ఏ విధంగా నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క భావములు తమలో అంటుకుంటాయి.
1: ఫర్ దట్ రీజన్ ద మోరల్ ఎథికల్ స్పిరిచువల్ వాల్యూస్ ఆర్ నాట్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్.
0: విద్యా విధానమే మారాలి.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ చేంజ్.
0: విద్య అనగా ఏమిటో దీని అంతరార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the significance of education.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: You do consider those literate educated if they know how to read and write?
0: కాలేజీలను పొంద విద్యావంతులగునా?
1: Can you call him educated if he receives the degree?
0: సుజ్ఞానము సుకృతులేక విద్యలు సద్విద్యలగునా?
1: Without good knowledge and spiritual knowledge, can that be good knowledge?
0: బ్రతుకుటకే విద్య ఎన్నా బ్రతుకలేదే పసిపక్షుడు.
1: If education is for just a will for a living, don't you find the bird living there?
0: And animal.
1: And animals carrying a living.
0: Kanuka manavattamlo jeevitaniki pranam vantidi ee vidya.
1: In the human life, the very life force is education.
0: Atte jeevita samanamainatundi vidyanu ee naadu kolpoyi jeevanopadhi nimittamai ee naadu prajalu praakulaadutu jeevitam ante emito gurtinchukolekapothunnaru.
1: Because they take education to carry a living, they have forgotten the purpose of life and thus they lead their life.
0: Seelame jeevam.
1: Character is life.
0: Seelame shakti.
1: Character is power.
0: Seelame pavitramu.
1: Character is all sacredness.
0: Itti seelarahitamainatundi yokka manavulu yandu itti pavitrata gaani shakti gaani jeevanamu gaani ediga konasaginchukogalu.
1: Without character, how do you expect the sacredness, the power and the life principle to sustain in mankind?
0: Kanuka ee naati manavattam lopala భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనాది కాలము నుండి కూడాను ఈ యొక్క శీల సంపత్తిని పోషించుకుంటూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ ఏన్షియంట్ భారత్ ద క్యారెక్టర్ ఈస్ అప్హెల్డ్ ఇన్ హ్యుమానిటీ.
0: ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నారు విద్యార్థులు.
1: స్టూడెంట్స్ హావ్ ఫర్గాటన్ ద ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కేవలం లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి యొక్క విద్యలను అభ్యసిస్తూ తమ జీవితం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: They just acquire the transient, physical, worldly, temporary knowledge and they do not know what life is.
0: మానవుడు విద్య యొక్క విశ్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Man should know the comprehensive form of education.
0: ఈనాటి విద్య అంతా కూడాను యాంత్రికంగా కొనసాగుతూ ఉన్నది.
1: The education today has become mechanical.
0: ఈనాటి విద్యార్థి మేధాశక్తితో పాటు హృదయమును కూడాను వికసింపచేసుకోవాలి.
1: ద స్టూడెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ షుడ్ ఆల్సో షుడ్ హ్యావ్ టు బ్లాజమ్ హిస్ హార్ట్.
0: కేవలం తెలివితేటలు పెంచుకోవటమే విద్యైనా ఇది జీవితాన్ని కొంతవరకును కొనసాగింపలేకపోతుంది.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ ఆల్ త్రూ.
0: భారతదేశం ఆర్థిక వ్యవస్థ కొంతవరకు వెనుకంజ వేయటము నిజమే.
1: It's true that economy is backward in Bharat.
0: కానీ దీని వలన ప్రపంచమునకు జరిగేటువంటి ప్రమాదం కాని అపకారం కాని ఏమాత్రము ఉండదు.
1: There is no danger or harm to the world for this reason.
0: కానీ ఇంతకంటే మించినటువంటి ప్రమాదము మరొకటి ఉన్నది.
1: But there's some other thing which is much more dangerous.
0: జీవితములో ఈనాటి మానవుడు అన్ని విధములు కూడాను ఆ భౌతికమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ నైతిక ధార్మికమైనటువంటి యొక్క దీనిని విస్మరిస్తూ ఉన్నాడు.
1: మ్యాన్ ఇస్ ఎస్పైరింగ్ ద వరల్డ్లీ థింగ్స్ అండ్ హస్ ఫర్గాటన్ ఎథికల్ మోరల్ వాల్యూస్.
0: ఈనాటి మానవుని యొక్క విధి తిరోదాయకంగా ఉంటున్నది.
1: మ్యాన్స్ పొజిషన్ ఈజ్ సో బ్యాడ్.
0: ఈ తిరోదాయకం నుంచి కూడాను పురోదాయకం కలిగినప్పుడే ఈ యొక్క విద్యా విధానము కేవలము అభివృద్ధిగాంచగలదు.
1: It should proceed in the forward direction, then education can prosper.
0: ee tirogatini purogatiga maarchukunna vidya kevalam adhogati paalavutundi.
1: There should be a halt to the backward trend. It should march ahead. failing which it will ruin.
0: కనుక ఈనాడు సంభవించినటువంటి యొక్క ఈ విద్యకు కలిగినటువంటి విలువను మనము అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to improve the value of education.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విద్యా విషయం లోపల గుర్తించి వర్తించి విద్యార్థులకు ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, every man should teach the students the aims of education.
0: 200 సంవత్సరముల పూర్వము ప్రాచీనులైనటువంటి ఇతర దేశీయులు సైన్స్ అనేటువంటి పేరుతో ప్రకృతి ఎందుండటువంటి సమస్త శక్తులను కూడాను తాము వశము గావించుకుని వాటితో కేవలము ఆటలాడుతున్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు.
1: 200 all this period in the name of science, the scientists have exploited nature and have been playing.
0: ఈ భూతములను కూడాను తాము అనేక విధములుగా ఈ యొక్క సైన్స్ అనేటువంటి పేరుతో ఊడిగం గావించుకుంటున్నారు.
1: They are exploiting all the 5 elements of nature.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: This is not proper.
0: భయంకరమైనటువంటి బాంబులు కనిపెడుతున్నారు.
1: They are discovering horrible bombs.
0: ఇంకా భయంకరమైనటువంటి యొక్క యుద్ధములు కూడాను అభివృద్ధి గావించడానికి పూనుకుంటున్నారు.
1: They are also deciding to take up to war.
0: కానీ ఇవి కేవలము ఇవే ప్రధానమని భావించుకోవటము అది కేవలం ఒక అవివేకమే కాని వివేకం కాదు.
1: To take it as very important is a sign of foolishness, not sign of intelligence.
0: వైజ్ఞానికంగా మేము అభివృద్ధి గావించామని కేవలం వారు అహంకార పడుతున్నారు కాని ఇది నిజమైనటువంటి యొక్క వైజ్ఞానము కానే కాదు.
1: They pride themselves because of progress in science and but not so in
0: దేశమును నాశనము గావించేటువంటి యొక్క వైజ్ఞానం విజ్ఞానమా?
1: Can that be science that leads to destruction of the country?
0: ఇదే సైన్స్ ను ప్రజలకు దేశమునకు సమాజమునకు కొన్ని వేలు గావించేటువంటి ఒక మార్గం ఎందుకు కనిపెట్టకూడదు?
1: Why don't you discover that which will help the humanity, the society and the country?
0: ఈనాడు వీరు కనిపెట్టినటువంటి సమస్త శక్తులు కూడాను ఆనాడు హిరణ్యునికి కనిపెట్టినటువంటి యొక్క దీనికంటే తక్కువైనటువంటి కాదు. హిరణ్యకశిపు.
1: All these discoveries are they stand no comparison with those discovered by Hiranyakashipu.
0: ఈ శక్తులు కేవలము ఒక దుర్మార్గమైనటువంటి శక్తులే.
1: These are all wicked powers.
0: సైన్స్ అండ్ టెక్నాలజీని అన్ని దేశముల వారు కూడా దీనిని వరిస్తూ భ్రమిస్తూ కేవలము ఒక తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోతున్నారు.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ఆఫ్టర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ దే ఆర్ డెల్యూటెడ్ అండ్ దే లాస్ట్ దేర్
0: ఈ టెక్నాలజీ అనేటువంటిది దేశములకు ఏమి ఉపకారం చేస్తుందని.
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇస్ రెండర్డ్ బై టెక్నాలజీ?
0: తాత్కాలికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని అందిస్తుందనే కానీ ఆంతరంగికమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన చేస్తుందని.
1: ఇట్ ఓన్లీ హెల్ప్స్ ద ఫిజికల్ కంఫర్ట్స్ but not the inner power.
0: Kanuka prajalaku upayogakaramainatundi balabalikalanu sariyaina margamlo pravesha pettinadi deshodharamu gavinchinatundi desha shreyasunu kalpinchinatundi vidyanu ee naadu kanipettali.
1: Therefore we need an education system that will be of immense help to the society, to the boys and girls, and also train them up as leaders.
0: Ee vidhamainatundi yokka vivekaanni ee naadu manavudu kanipettino aanaade vishwa shanti manaku chekurutundi.
1: When once man discovers this is discrimination, there will be peace in the world.
0: ee naadu manavudu konni vidhamula entante yokka margamunu pratyekanga anusarinchaka tappadu.
1: Man has to follow certain trends now, definitely.
0: Raga dveshamulato dushitam kaani chittamu,
1: that heart which is not affected by attachment,
0: satyamulato dushitam kaanatvanti yokka satyamu,
1: that truth which is not polluted by falsehood,
0: హింసాలతో దూషితం కానటువంటి యొక్క దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ వాయిల్,
0: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్ చాలా అవసరము,
1: ద స్పీచ్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్ ఇస్ నెసెసరీ.
0: దీని నేది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కానీ తన యొక్క మూల కారణం ఏమిటో గుర్తించుకోలేక రాగద్వేషములతో దూషితమవుతున్నాడు మానవు.
1: ఈస్ నాట్ ఏబుల్ టు నో ద ప్రైమ్ కాజ్, but he is carried away by the
0: asatyalato dushitam avutunnadu vakuto,
1: he utters all falsehood and polluted that way.
0: Himsadulato dushitam avutunnadi dehamu,
1: the body is polluted by violence.
0: Kanuka chittamu vaku dehamu munti yokka pavitratanu andinchetunte yokka vidyanu inaadu vidyarthulaku bodhinchali.
1: Therefore the students must be given that kind of education that will ensure purity in the heart, the word and the body.
0: Chachil kudanu okaloka samayam lopala ఈ యొక్క సైంటిస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గురించి తాను చాలా విచారించాడు.
1: Churchill also felt bad about the scientific discovery.
0: మానవుడు అన్ని కనిపెడుతున్నాడు.
1: Man is discovering all.
0: అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు.
1: He is able to know all.
0: కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: But man is not able to know himself.
0: Man has conquered all, but he has not conquered himself.
1: Man has conquered all, but he has not conquered himself.
0: తనను తాను తెలుసుకోలేని వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use if he does not know himself?
0: ఇది కేవలము స్వప్రయోజన నిమిత్తమై స్వార్థ నిమిత్తమై తాము ఈ యొక్క విద్యలను అభివృద్ధి గావించుకోవడానికి పూనుకుంటున్నారు వైజ్ఞానికులు.
1: The scientists are developing their study and education for selfish reasons.
0: తమ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నారే కాని దేశం నిమిత్తమై ప్రజల నిమిత్తమై ఈ యొక్క జీవిత నిమిత్తమై ఏ విధమైనటువంటి విచారణలు వారు చేయటం లేదు.
1: They are not making any kind of inquiry about the welfare of the society and the people. They struggle for their own name and fame.
0: Kidu kitagamaina chestundi kani melu maheshudaina cheyaledu.
1: The insects do harm.
0: Prajalaku upakaramainatvanti okka villu prajalaku anukoolamainatvanti okka tattvanni prajalaku sreyaskaramainatvanti okka deenini kanipettinappudu ento veeru dhanyulu avutaru.
1: Their lives are really deemed if they discover those that help the society and humanity by a law.
0: ఈనాటి మానవుడు వేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా కేవలము అప్రయత్నంగానే అశృతిగానే జరుగుతూ ఉంటుండాలి.
1: All efforts of mankind, they are totally useless now.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతుండాలి.
1: Every step is just taking away from right.
0: మానవుడు పలికే ప్రతి పలుకు కూడాను అసత్యంతో కృతమవుతుండాలి.
1: What all he speaks is utterly false.
0: మానవుడు చేసే ఆలోచనలో ఏ మాత్రమే కూడాను దూరాలోచన లేకుండా పోతుండాలి.
1: All his thoughts are full of wicked thoughts.
0: కోరే కోరికలు అన్ని కూడాను స్వార్థంగా రూపొందుతున్నాయి.
1: All his desires are selfish.
0: మానవుని యందు చైతన్యము చల్లబడిపోతుండాలి.
1: There is no awareness that has cooled down.
0: దేశములు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: The hatred is on the rise.
0: ప్రాంతీయ దుర్భిమానములు అంతకంటే మించిపోతున్నాయి.
1: The regional feelings are increasing.
0: కామక్రోధ ద్వేషాలు అనేటువంటిది మితిమీరిపోతున్నాయి.
1: The hatred is limitless now.
0: మొత్తం పైన చెప్పాలనుకుంటే మానవత్వమే కూలిపోయింది.
1: By and large, the human quality is ruined.
0: ఈ మానవత్వమే లేనటువంటి మానవుడు మానవుడని ఎట్లా అనిపించుకోగలడు?
1: Without human quality, how can you call him human being?
0: మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి అయినా మనసునందు మాట క్రియయందు మాటలందు ఒక్కటైనా అదియే మానవత్వమగును.
1: If there is unity between thought, word and deed, that is only true human quality.
0: కానీ మనసులోది ఒకటి మాటలోది మరి ఒకటి క్రియలో ఇంకొకటి.
1: But actually one thing is thought, one thing is said, and in action it is different.
0: ఇంతే కాక ఈనాడు ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకులు మనకు కనిపించడం లేదు.
1: Not only this, today we don't have ideal leader.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు.
1: We don't find ideal parents.
0: ఆదర్శవంతమైనటువంటి అధ్యాపకులు కూడా కనిపించడం లేదు.
1: We don't see ideal teachers either.
0: ప్రాచీన కాలమునందు రాజకీయ నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: In ancient times, the leaders and the parents and teachers have given idealism.
0: ముగ్గురు కూడాను తడమార్గం పట్టడం చేతనే పిల్లలకు ఏమాత్రం కూడా చెప్పే అధికారం లేకపోతుండాలి.
1: Since all these three are in the wrong direction, they have no authority to teach.
0: తెలుగు భాషలో చెప్తుంటారు, ఆవు చేనులో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా?
1: In Telugu it is said, find the cow, the green grass, do you expect the calf on the edge?
0: ఆవుతో పాటే దూడ కూడాను తాను పొలంలో పడిపోతుంది.
1: The calf also follows the cow.
0: అదే విధంగానే ఈనాటి నాయకులు ఈనాటి తల్లిదండ్రులు ఈనాటి అధ్యాపకులు పెడమార్గం పట్టడం చేతనే పిల్లలు కూడాను పెడమార్గం పట్టవలసి వచ్చింది. పిల్లలలో దోషమే లేదు.
1: Because the teachers, the parents and the leaders are along the wrong path, the students are also spoiled. They have tender heart.
0: పవిత్రమైన భావం కలవారు.
1: They have sacred feeling.
0: నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: They lead selfless.
0: కానీ ఇలాంటి లేత హృదయాలను వారు ఇష్టమొచ్చినట్టుగా దానిని గుంపు చేస్తున్నారు.
1: They play with their tender hearts and mold in their own way.
0: కనుక మొట్టమొదట దేశ నాయకులు అధ్యాపకులు తల్లిదండ్రులు ఈ యొక్క విద్యా విషయాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Therefore the leaders, the teachers and parents will have to know about
0: it. మా పిల్లవాడు పెద్ద డిగ్రీ తీసుకోవాలి.
1: Our boy should get a high degree.
0: విదేశాలకు వెళ్ళాలి.
1: He should go abroad.
0: లక్షల లక్షల ధనం సంపాదించుకొని రావాలి.
1: He should return with lakhs of money.
0: ఇదే మా కోరిక అని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
1: Parents think that is their desire.
0: ధనమున్న వారు ఈ జగత్తులో ఎంతమంది లేరు.
1: There are lots with money.
0: విద్యావంతులు ఎంతమంది లేరు ఈ జగత్తులో?
1: There are many educated people.
0: కనుక వీటికంతా సుఖం ఉన్నదా?
1: Do they have happiness?
0: వీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారా?
1: Do they experience happiness?
0: మన ఆనందం ధనములో లేదు.
1: Our happiness is not there in money.
0: మన యొక్క ఆనందం విద్యలో లేదు.
1: Our happiness is not there in
0: education. మన ఆనందం అనేటువంటి గుణములో ఉంటున్నది.
1: Happiness lies in virtue.
0: కనుక ఈ గుణములు పెంచుకున్నట్టుకై మనకు అలవాట్లు అనగా నడతలు మంచివిగా ఉండాలి.
1: To develop the character, our behavior should be
0: మంచి నడతలు ఉండినప్పుడే మంచి గుణవంతుడిగా గలడు.
1: When there is good behavior, there will be character.
0: మంచి గుణవంతుడైనప్పుడే మంచి నాయకుడిగా రూపొందగలడు.
1: When he is virtuous, he will be a good leader.
0: ప్రజా సేవలో పాల్గొనాలి.
1: He must serve society.
0: సేవలేనిటువంటి వాడు నాయకుడు ఎట్టి కాగలడు.
1: If he doesn't serve, how can he be a leader?
0: కనుక ప్రతి విషయమునందు కూడాను మన యొక్క సుఖము మన యొక్క ఆనందము సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: In every matter, our happiness lies in society.
0: సమాజం యొక్క సుఖమే మన సుఖము.
1: The happiness of society is our own happiness.
0: కారణం ఏమనగా సమాజంలో మనం ఒక వ్యక్తులము.
1: The reason is our individuals in society.
0: కేవలం నీ సుఖం మాత్రమే నీవు కోరుకుంటే నీకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: How do you expect to be happy if you desire your own happiness?
0: మొట్టమొదట నీవు సుఖపడాలనుకుంటే సమాజాన్ని సుఖపెట్టాలి.
1: If you want to be happy,
0: సమాజం యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: Desire happiness of society.
0: ప్రజల యొక్క ఆనందంలోనే నా ఆనందం ఏమిటి ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి.
1: You should know the truth. That your happiness lies in the happiness of
0: God. ఈ విషయాలమైన భావములు విద్యార్థులకు ఈనాడు అధ్యాపకులు కానీ తల్లిదండ్రులు కానీ బోధించటం లేదు.
1: This sort of education is not to students, either by parents or the teachers.
0: ఎంత గొప్ప పదవిలో ఉండినా,
1: our high position,
0: ఎంతటి విద్యావంతుడైనా,
1: he may be highly educated.
0: దానితో పాటు,
1: along with it,
0: మన యొక్క గుణమును కూడా పెంచుకోవాలి.
1: We should develop our quality.
0: మన మానవతను పెంచుకోవాలి.
1: We should develop human quality.
0: ఈనాటి మానవుడు
1: man today
0: భౌతికమైనటువంటి సిద్ధాంతం ఎన్నో సాధిస్తున్నాడు.
1: He is just accomplishing many things.
0: పదార్థముల యొక్క పరిశోధనలు ఎన్నో చేస్తున్నాడు.
1: He is experimenting on matter.
0: కానీ
1: but
0: తన మానవత్వాన్ని తాను ఎంతవరకు నిలుపుకోగలిగాడు?
1: How far is he able to keep up?
0: తన మానవత్వ గుణములు ఎంతవరకు రక్షించుకోగలిగాడు?
1: How far is he able to protect his
0: humanity? ఈ నాలుగు ప్రపంచం వేసేటువంటి ప్రశ్న.
1: This is the question posed to him by the world.
0: నీవు ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, నీలో ఉన్న మానవత్వం ఏ రీతిగా నీవు రక్షించుకున్నావు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు జవాబు ఏమాత్రము కనిపించడం లేదు.
1: When you put a question, you are in a high position, how far you are protecting your quality, there's no reply.
0: కనుక ఆనాటి ప్రాచీన కాలమునందు భారతీయ పవిత్రమైన చరిత్రములు ఒక్కతూరి మనం విచారణ చేసుకుంటే సత్యమనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: If we go through the history of sacred Bharat of the ancient times,
0: అరణ్యములో కాలం గడుపుతున్న సమయంలో
1: when Pandavas were spending time in exile,
0: వారిని విచారించే నిమిత్తమే కృష్ణుడు అరణ్యములకు వెళ్లాడు.
1: To inquire their welfare, Krishna went to the forest.
0: ఆ సమయంలో ధర్మజ ఒక్కడే ఉంటున్నాడు.
1: At that time, Dharmaja was all alone.
0: ధర్మతో ఏదో సంప్రదించుకుంటూ
1: while consulting,
0: బాబా సోదరులు ఎక్కడ కనిపించడం లేదే అన్నాడు.
1: He said, brother-in-law, I don't find other brothers, where are they?
0: ధర్మజ చెప్తాడు, కొంతమంది అష్టనాపురంలో ఉన్నారు, మరికొంతమంది కందమూరాజులు కోసుకుని రావడానికి వెళ్లారు అన్నాడు.
1: ఇట్ సెడ్ సమ్ బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర, అదర్స్ హావ్ గాన్ టు కలెక్ట్ ద ట్యూబర్స్.
0: కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది.
1: కృష్ణ వాజ్ సర్ప్రైజ్డ్.
0: ఏం బాబా మతిపోయినదా నీకు? ఐదు మంది అరణ్యంలోనే ఉన్నారు కానీ హస్తినాపురంలో ఎవరున్నారు?
1: ఇట్ సెడ్ ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యు మ్యాడ్? ఆల్ ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ హూ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణ, వ్యక్తిగతమైనటువంటి దేశములు ఎన్నో జరగవచ్చును, కానీ కౌరవులు కూడా మా సోదరులే కదా.
1: కృష్ణ, దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, కౌరవస్ ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: అదే విధంగానే వ్యక్తిగతమైనటువంటి దేశములు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయములు, వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతములు వేరువేరుగా ఉండవచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, దేర్ మే బి డిఫరెన్సెస్ థియరీస్ అండ్ ఫీలింగ్.
0: కానీ దేశం యొక్క ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క క్షేమమును ఒక్కటిగానే ఉంచుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ ఓన్లీ యాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: దేశాన్ని, వ్యక్తి యొక్క విపరీతాన్ని సొసైటీ పైన మనం వేయకూడదు.
1: We should not carry out our individual feelings and hatred to the country.
0: మాలో మాకు ఏమైనా అభిప్రాయ భేదములు వచ్చినా మేము ఐదు మంది సోదరులు, వారు నూరు మంది సోదరులు.
1: If there are any differences among us, we are five, they are 100.
0: దేశమునకే ఏమైనా ప్రమాదం వచ్చినా మేము అందరూ కూడా 105 మంది సోదరులు, అందరూ ఒకతూరి పోరాడతాం. దేశమునకు ఏమాత్రమే కూడా అపకారం లేకుండా మేము చూసుకుంటాం, అది మా కర్తవ్యము, మా రక్తములో ఉండేటువంటి ధర్మము అన్నాడు.
1: If there is any danger facing the country, we are all 105. We are ready to shed blood to protect this country.
0: Kani, ee naadu nee party needi, naa party naadi. Ee rendu partyla madhyalo prajalanu chaala himsinchu chestunnaru.
1: But today each one follows his own party.
0: Desham yokka paristhiti chaala మారిపోతుంటుండాలి.
1: ద పొజిషన్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: వ్యక్తికి వ్యక్తికి ద్వేషం ఉండవచ్చును.
1: In, there may be individual
0: వ్యక్తి యొక్క అభిప్రాయం మరొక అభిప్రాయంగా ఉండవచ్చును.
1: ఇండివిజువల్ ఫీలింగ్స్
0: కానీ ప్రజల యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము, దీనిని ఇరువురు కూడా ఒక్క భావంలోనే ఉంచుకోవాలి.
1: బట్ ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ వెరీ ఇంపార్టెంట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రాచీన చరిత్రలన్నీ కూడా ఇలాంటి ఆదర్శాన్ని అందించినటువంటివి.
1: ఏన్షియంట్ కల్చర్, ఏన్షియంట్ హిస్టరీ హాస్ షోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలం విద్యార్థిని శిలాహృదయముగా చేస్తున్నాయి.
1: The modern education is making a student a stone.
0: దయా ప్రేమలన్నింటినీ నశింపజేస్తున్నాయి.
1: There is no compassion in love.
0: ఏమాత్రం కూడా ప్రేమ అనేటువంటిది కనిపించడం లేదు.
1: There is no trace of love even.
0: అందువల్లనే ఒకనాడు గాంధీ కూర్చొని చాలా విచారంగా కూర్చున్నాడు ఒక ప్రదేశంలో.
1: గాంధీ sat silently all alone feeling sad.
0: ఒక విదేశీయుడు వచ్చి, గాంధీజీ ఏమిటి మీరు విచారిస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ విచారపరిచేటువంటి ఒక సమస్య ఏమిటి, దాని విషయం కొంచెం చెప్పగలరా అన్నాడు.
1: A foreigner came and said, Gandhiji, why are you feeling so sad? What is it that makes you feel sad?
0: అప్పుడు ఆయన చెప్తాడు, ఈనాటి విద్య మానవునికి మృదుమధురమైనటువంటి ఒక జీవితాన్ని లేకుండా కఠినమైన శిలాహృదినిగా మారుస్తుంటుండాలి అన్నాడు.
1: గాంధీజీ సెడ్, దేర్ నో సాఫ్ట్ అండ్ స్వీట్ హార్ట్. ఇట్ ద ఎడ్యుకేషన్ హెస్ మేడ్ హిమ్ స్టోన్ అండ్ హార్డ్ హార్టెడ్.
0: హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ పెయిన్ఫుల్ సార్.
1: దిస్ దట్ విచ్ మేక్స్ దిస్ హార్ట్ వెరీ హార్డ్ అండ్ దట్ ఈస్ హార్మ్ఫుల్.
0: కనుక ఈ విద్యార్థుల హృదయము కేవలం ఒక కఠినమైనటువంటిదిగా రూపొందుతూ ఉంటుంది.
1: ద హార్ట్ హెస్ బికమ్ సో స్ట్రాంగ్ అండ్ సో ఫాస్ట్.
0: ఏ విద్యార్థిని ప్రశ్నించినా కూడా ఒక మృదుమధురమైనటువంటి వాక్యం లేదు.
1: If you ask any student, they don't reply with all softness.
0: చేసిన మేలును కూడా మర్చిపోయి కృతజ్ఞులుగా మారిపోతున్నారు.
1: They forget the help done to them, they become
0: unhappy. ఇలాంటి విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: కలలో పూర్వం అనేటువంటి వారు ఈ చదువుకున్న వాడికంటే చాకలవాడు మేలు అని.
1: In earlier times it is said that dhobi washerman is better than educated man.
0: Dhobi
1: is better than the educated man.
0: నీవు రెండు ట్రౌజర్స్, రెండు ప్యాంట్స్, రెండు టవల్స్ వేసుకుంటే ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటావు.
1: You write down an exercise book when you give to dhobi.
0: కానీ చాకలవాడు ఎంతమందో గుడ్డలు తీసుకుని పోతాడు, ఎక్కడ రాసుకోడు, కరెక్ట్ గా తెచ్చిస్తాడు. వాడి తెలివితేటలు ఎంత గొప్పవి.
1: But the dhobi will collect the clothes from everybody and hands over exactly how he
0: చదివిన వానికి ఆ చదవని వానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో యోచించేసుకోండి.
1: Just understand the difference between education and data.
0: కేవలం ఈనాటి విద్యార్థులు కేవలం నేరో మైండ్ సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: The modern students are along this narrow way.
0: మన చుట్టూ ప్రపంచం ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు.
1: They have forgotten the truth that there is world all around.
0: తమ యొక్క గౌరవ మర్యాదలు ఏ విధంగా సంపాదించుకోవాలనే విధి విధానాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They don't understand their duty to earn the respect and name in society.
0: విద్యార్థులకు మొట్టమొదట ఉండవలసినది వినయము.
1: The students must have humility.
0: నిరహంకారము,
1: egolessness,
0: నిస్వార్థము,
1: selflessness.
0: ఈ మూడే విద్యార్థి యొక్క సౌందర్యమైనటువంటి ఒక నగలు.
1: These are the three precious jewels adding beauty to the student.
0: ఈ మూడు లేకపోతే విద్యార్థి ఏమాత్రం కూడాను శోభించడు.
1: Without these three the student can never shine.
0: మొట్టమొదట వినయం కావాలి.
1: First humility is needed.
0: ఈ వినయముతో నిస్వార్థాన్ని దూరం చేసుకోవాలి.
1: And then he should be selfless.
0: నిరహంకారంగా జీవించాలి.
1: He should lead his wife egoless.
0: ఈనాడు కాలేజీలో చేరిన తక్షణమే
1: the moment he joins college
0: మంచి సఫారీ డ్రెస్ కావాలి వానికి.
1: He wants very
0: తల్లిదండ్రులు ఏ విధమైన బాధలు పడుతున్నారనేటువంటి విచారం చేయడు.
1: He doesn't bother about this.
0: వాడు అప్పు చేసేనా ఇంకేమైనా చేసుకునేనా వీనికి ఈ బట్టలు అందించాలి.
1: Parents should take loan and give him safari dress.
0: ఈ విద్యార్థి కోరవలసినటువంటి కోరికలేనా?
1: Is it the desire of a student?
0: తన కన్న తల్లిదండ్రులకు ఎంత శ్రమ అందిస్తున్నాడు?
1: How he is making his parents suffer.
0: తన తల్లిదండ్రులకు ఎంత కంటి నీరు నింపుతున్నాడు?
1: He is filling his eyes of the parents with tears.
0: ఇలాంటి కుమారులు కూడాను మెచ్చుకుంటున్నారు కొంతమంది తండ్రులు.
1: There are certain parents who praise their child.
0: నిజంగా ఈ విధంగా ఇచ్చి కుమారుని మెచ్చుకునేటువంటి వాడు కేవలం ధృతరాష్ట్రుని యొక్క సోదరులనే చెప్పవచ్చు.
1: సచ్ పేరెంట్స్ హూ ప్రైజ్ దేర్ చిల్డ్రన్ ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: దుర్యోధనుడు ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు మంచిది మంచిది మంచిది.
1: వాట్ ఆల్ దట్ ఈస్ డన్ బై దుర్యోధన ఇస్ ఎండోర్స్డ్ బై ధృతరాష్ట్ర.
0: ఎవరు చెప్పినా సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి చెప్పినా కానీ వీరు వినరు, కానీ తన కుమారుడు చెప్పితే తప్పక విని విశ్వసిస్తారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు పే హీట్ ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర టెల్స్ హిమ్.
0: ఇంత విధమైనటువంటి యొక్క దురభిమానం వీళ్ళలో పెరిగిపోయింది తల్లిదండ్రుల్లో.
1: దే హావ్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్.
0: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి సమస్త అల్లకల్లోలములకు ఈ దురభిమానము దురహంకారమే మూల కారణం.
1: ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ ద ఈగో అండ్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తల్లిదండ్రులే చెప్పకపోతే బయట వారు ఎట్లా చెప్పగలరు?
1: ఇఫ్ పేరెంట్స్ డోంట్ టెల్ హూ ఎల్స్.
0: తల్లిదండ్రుల మాటలే వినకపోతే బయట వారి మాటలు ఎట్లా వినగలరు?
1: ఇఫ్ దే డోంట్ లిసన్ టు పేరెంట్స్ హౌ డు ఎక్స్పెక్ట్.
0: కాబట్టి విద్యార్థులను చెరగొట్టేటువంటి తల్లిదండ్రులే.
1: సో పేరెంట్స్ ఆర్ స్పాయిలింగ్ ది చిల్డ్రన్ ఫస్ట్.
0: కనుక అలాంటి బిడ్డలు పుట్టేదానికంటే బిడ్డలు లేకపోవటమే మంచిది.
1: ఇఫ్ యు ఆర్ బిగెటింగ్ సచ్ చిల్డ్రన్ బెటర్ దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అట్ ఆల్.
0: కనుక మీరు బిడ్డలు కావాలనుకుంటే ఆ బిడ్డలు ఆదర్శవంతమైనటువంటి బిడ్డగా నీవు తీర్చిదిద్దాలి.
1: ఇఫ్ యూ వాంట్ చిల్డ్రన్ సీ దాట్ దే విల్ బి ఐడియల్.
0: కనుక నేను చెప్పాను పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: The father will never be happy with the moment he comes to know that he has
0: a janulu ee putruni ganugani pogadaga putrotsaham unadu ee naadu prajalu nee kumarunu manchi vaadu ani pogurtaru appudu nijamainatvanti birthday cheskovali.
1: That day when people praise the greatness of your son, you should celebrate the birthday.
0: Kevalam kumarudu putti తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చి నడమార్గమును పట్టి వీరిని లెక్క చేయకుండా ప్రవర్తించేటువంటి వారిని తల్లి తల్లిదండ్రులు ఏ విధంగా బర్త్డే చేయగలరు?
1: When the son misbehaves and brings bad name to the parents, how do you expect them to celebrate the birthday?
0: కనుక మన పుట్టిన దినం అనుకుంటే ఏమిటి? ఏనాడు మనకు సుగుణములు మనలో ఆవిర్భవిస్తాయో అదే మన నిజమైన పుట్టిన దినం.
1: What is birthday? The day when there are good qualities, virtues that are born in us.
0: కనుక మన సుగుణాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ క్యారెక్టర్.
0: నీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్
0: మార్క్స్ రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: కనుక నీవు డిగ్రీ కోసమే నీవు ప్రాకులాడవద్దు.
1: సో డోంట్ స్ట్రగుల్ ఫర్ డిగ్రీ.
0: కేవలమైనటువంటి ఒక జీవిత నిమిత్తమై ఆదర్శవంతమైన విద్యార్థిగా నీవు రూపొందాలి.
1: ఫర్ యువర్ లైఫ్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
0: మాటలందు హీరో.
1: యువర్ హీరో ఇన్ వర్డ్.
0: పనుల ఎందు జీరో.
1: ఇన్ వర్క్స్ యువర్ జీరో.
0: ఇది మనలో ఈనాడు అభివృద్ధి అయిపోతుండాలి.
1: దిస్ ఈస్ గ్రోయింగ్ టుడే.
0: కేవలం విద్యార్థులందరికీ కూడా సోమరిపోతులుగా ప్రవర్తిస్తున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లేజీ.
0: తిరగటం తిరగటం.
1: దే జస్ట్ ఈట్ అండ్ రోమ్ అబౌట్.
0: ఇది కాదు విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
1: దిస్ ఈస్ నాట్ ఐడియల్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: ఫలి నీవు నడుమంచి పని చేయాలి.
1: You should bend down and
0: ఇంతకాలం మీ తల్లిదండ్రులు నిన్ను రక్షించి పోషించినందుకు వారికి నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్
0: భక్తి. మాతృదేవోభవ పితృదేవోభవ ఇరువురినే సంతోష పెట్టలేనటువంటి నీవు ఇంక దేశాన్ని ఏ రీతిగా సంతోష
1: పెట్టగలవు? ఐడియల్ స్టూడెంట్.
0: మాటలందు హీరో.
1: యువర్ హీరో ఇన్ వర్డ్.
0: పనులందు జీరో.
1: ఇన్ వర్క్స్ యువర్ జీరో.
0: ఇది మనలో ఈనాడు అభివృద్ధి అయిపోతుండాలి.

0: ಇರುವರನ್ನೇ ಸಂತೋಷ ಪೆಟ್ಟಲಿ ಅಂದ್ಬಿಟ್ಟು ನೀವು ಇಲ್ಲಿ ದೇಶಾನ ಏ ರೀತಿಗಳ ಸಂತೋಷ ಪೆಟ್ಟಗಳು.
1: ಇಫ್ ಯು ಕೆನಾಟ್ ಪ್ಲೀಸ್ ಯುವರ್ ಮದರ್ ಅಂಡ್ ಫಾದರ್, ಹೌ ಕ್ಯಾನ್ ಯು ಪ್ಲೀಸ್ ದಿಸ್ ಕಂಟ್ರಿ?
0: ಇದು ಆ ಮನೆ ನೆಚ್ಚುಕೊಂಡ ಟೆಕ್ನಾಲಜಿ.
1: ಇಟ್ ಇಸ್ ಎ ಟೆಕ್ನಾಲಜಿ,
0: ಟೆಕ್ನಾಲಜಿ ಅದು ಟ್ರಿಕ್ನಾಲಜಿ.
1: ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಟೆಕ್ನಾಲಜಿ, ಇಟ್ ಇಸ್ ಎ ಟ್ರಿಕ್ ನಾಲೆಜ್.
0: ಈ ಟ್ರಿಕ್ ಲೋ ಮನ ಪ್ರವೇಶಿಸಕೂಡದು.
1: ಲೆಟ್ ಇಸ್ ನಾಟ್ ಎಂಟರ್ಟೈನ್ ಸಚ್ ಟ್ರಿಕ್ಸ್.
0: ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಉಂಡಿನಪ್ಪುಡು
1: ಸೋ ಲಾಂಗ್ ವೇ ಸ್ಟೂಡೆಂಟ್,
0: ಎನ್ನಿ ವಿಧಮೈನಟುವಂತಿ ಶಾಂತಿನು ಪ್ರೇಮನು ದಯನು ಪೆಂಚುಕುಂಟು ಪೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಡೆವಲಪ್ ಪೀಸ್ ಲವ್ ಅಂಡ್ ಕಂಪ್ಯಾಷನ್.
0: ಮನುಷ್ಯನು ಮೊಟ್ಟಮೊಟ್ಟ ಕಾವಲನ್ನುಕುಂಟೇ ಸದ್ಗುಣಾನ್ನು ಪೆಂಚುಕೋವಾಲಿ.
1: ಇಫ್ ಯು ವಾಂಟ್ ಟು ಬಿ ಎ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಡೆವಲಪ್ ಗುಡ್ ಕ್ವಾಲಿಟೀಸ್.
0: ನಿಜಂಗಾ ವಿದ್ಯಾರ್ಥಿಗೆ ಐದು ಪ್ರಾಣಗಳು ಉಂಟುನ್ನಾಯಿ.
1: ಟ್ರೂಲಿ ಸ್ಪೀಕಿಂಗ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಹ್ಯಾಸ್ ಫೈವ್ ಲೈಫ್.
0: ಪ್ರಾಣ, ಅಪಾನ, ಜ್ಞಾನ, ಉದಾನ, ಸಮಾನ.
1: ಎಸ್, ಫೈವ್ ಎಸೆನ್ಷಿಯಲ್ ಲೈಫ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್.
0: ಈ ಐದು ಪ್ರಾಣಮನೆ ಏಮಿಟಿ ಇಪ್ಪುಡು ಮನ ನಿತ್ಯ ಜೀವಿತಂಲೋ.
1: What are these life principles in daily life?
0: దేహానికి ఉంటున్నాయి ఐదు ప్రాణములు.
1: Body has five life.
0: కానీ విద్యార్థికి ఏమి ప్రాణములు ఉంటున్నాయి?
1: But what are these to a student?
0: ప్రతి దేహానికి కూడా ఈ ఐదు ప్రాణములు ఉంటూనే ఉన్నాయి.
1: Everybody has this five principles. కానీ
0: విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రాణములు ఐదు: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: But student must have these five life principles: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ and అహింస.
0: కనుక ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని, ప్రేమను, శాంతిని, అహింస ఇందులో ఏ ఒక్కటి పోయినప్పటికి కేవలం మన యొక్క జీవితం రాణించదు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఇఫ్ వన్ ఇస్ మిస్సింగ్ అవర్ లైఫ్ విల్ నెవర్ షైన్.
0: ఈ ఐదింటిని ఏకత్వం గావించుకుని
1: యూనిఫైయింగ్ ఆల్ ద ఫైవ్
0: మనలో ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ట్రెడిషన్ విత్ ఇన్ అస్.
0: కనుక మన సాంప్రదాయాన్ని మనం పెంచుకోలేనటువంటి వాడు నీ సంస్కృతిని ఏ రీతిగా నీవు అనుభవించగలవు?
1: ఇఫ్ యూ కెనాట్ డెవలప్ ద ట్రెడిషన్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు డెవలప్ ద కల్చర్?
0: మనలో ఉన్నటువంటి సహనము, సానుభూతి, ఏకత్వము మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ది పాయింట్ వన్నెస్.
0: ఏకాత్వ భావం చేతనే ప్రపంచమంతా కూడా ఒక్కటిగా మారుతుంది.
1: అవుట్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ కెన్ యూనిఫై ద వరల్డ్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ అందరియందు అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆ ప్రేమ లేనటువంటి ఒక జీవితము కేవలము ఒక శవంతో సమానమే.
1: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ డెడ్ కార్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే సత్యాన్ని నీవు పలుకుతావు.
1: వెన్ దర్ ఇస్ లవ్ యూ స్పీక్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే శాంతాన్ని నీవు అనుభవిస్తావు.
1: వెన్ దర్ ఇస్ లవ్ యూ ఎక్స్పీరియన్స్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే అహింసను నీవు పాటిస్తావు.
1: వెన్ దర్ ఇస్ లవ్ యూ ఫాలో నాన్ వైలెన్స్.
0: సరే, అన్నింటి ఎందుకు ప్రేమనే అంతర్వాహిని.
1: ఇన్ ఆల్ ద లవ్ ఇస్ ఇన్నర్ కరెంట్.
0: సరే, ఈనాడు విద్యా విధానాన్ని,
1: ద మోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: కొంతవరకు విద్యా అధికారులు కూడాను,
1: ద అథారిటీస్
0: గుర్తించి దీనిని కొంత మార్పులు తెప్పించాలి.
1: దే హావ్ టు రికగ్నైజ్ అండ్ బ్రింగ్ చేంజెస్.
0: ఏమి మార్పులు తెప్పిస్తున్నారు?
1: What changes they are bringing about?
0: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి రూల్స్ అంతా మారుస్తున్నారు.
1: ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ బి చేంజ్.
0: మారని, కూరని, చేరని, చెలపని అనేటువంటి ఒక్క సిద్ధాంతాన్ని మనం స్థిరం చేసుకోవాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ వన్ స్టడీ ప్రిన్సిపల్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని కంపెనీలు పెట్టారు?
1: యూ ఎస్టాబ్లిష్ మెనీ కంపెనీస్.
0: ఓహో, ఈ విద్యా విధానం మార్చడానికి అనేక కమిటీలంతా పెడుతూ వచ్చారు.
1: యూ హ్యావ్ పుట్ సెవెరల్ కమిటీస్ టు చేంజ్.
0: ఈ కమిటీ కమ్ ఫర్ టీ అంతే.
1: వాట్ ఈస్ కమిటీ?
0: మించింది లేదు.
1: వాట్ ఈస్ దిస్ కమిటీ? కమ్ ఫర్
0: ఏ కమిటీ అయినా కూడా ఒక్కదాన్ని స్థిరంగా నిలబెట్టుకు వచ్చారా?
1: నో కమిటీ హెస్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ స్టడీ.
0: ఎవరు నిలబెట్టలేదు.
1: నో వన్ కీడ్ కీప్ దాట్.
0: కమిటీ వేసినందుకు ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు. ఆ రిపోర్టు ఎక్కడ పోతుందో ఏమిటో అది కూడా ప్రజలకు కూడా రావటం లేదు.
1: The appointment committee followed by the submission of a report. What happens? No one knows.
0: ప్రపంచమంతా కూడా విద్యారంగం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: The whole world rests on
0: ఏ ఆఫీసర్ కావాల్సిందా, ఏ క్లర్క్ కావాల్సిందా కూడా విద్యను ఆశ్రయించి ఉంటుండాలి.
1: ఆఫీసర్ ఆర్ క్లర్క్ needs to be educated.
0: కనుకనే విద్య చాలా ప్రధానమైనటువంటి జీవితానికి.
1: For life education is very important.
0: ఏ బ్యాంక్స్ కన్నపో, ఏ విధమైన వ్యాపారం చేయి, ఏ విధమైన ఉద్యోగం చేయి, ఏ చేసినక్కడిని ఉద్యోగం అనేటువంటి దానికి కూడా విద్య చాలా అవసరము.
1: యూ గో టు ద బ్యాంక్ ఆర్ బిజినెస్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ జాబ్, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక అతి ప్రధానమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి విద్యను ఈనాడు మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: దట్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు అవర్ లైఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఈ ఐడెంటిటీ యొక్క తత్వాన్ని చక్కగా మనం నిరూపించాలి.
1: సో వీ షుడ్ డెమోన్స్ట్రేట్ ద నేచర్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.

0: padavula nelina phalam sunna.
1: There is no use if the value is just a zero without this value.
0: Sanatana dharma harmyambu niluva.
1: For this ancient mansion to uphold.
0: Gunamulivi nalgu punadi godalappa.
1: These are the four foundations wall.
0: Intakannanu veredi erugaparatu.
1: What more is to be told to you?
0: Sadhu sadguna ganyilavu vidyarthulara.
1: This assembly of students should know this.
0: Oh vidyarthulara.
1: Students.
0: సత్యమును ధర్మమును శాంతిని ప్రేమను మనం పెంచుకొనకుండినా నిజముగా మనము సరస్వతికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
1: ఇఫ్ వి డు నాట్ డెవలప్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్,
0: ఈనాటి మానవునికి త్యాగం అనేది తెలియదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఐడియా ఆఫ్ సాక్రిఫైస్.
0: త్యాగం చేయనటువంటి ఒక రాజకీయం ఏ విధంగా ఉంటుంది?
1: వితౌట్ సాక్రిఫైస్ హౌ ఇస్ ది ట్రెండ్ ఆఫ్ లైఫ్?
0: కర్మణ ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఇది వేదం. మనం కర్మలో త్యాగం చేయాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ ఇన్ యాక్షన్.
0: మనం ఫలితాన్ని కోరే మనం కర్మను ఆశిస్తున్నాము.
1: వీ అండర్టేక్ ఇన్ యాక్షన్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్.
0: ఫలితాన్ని కోరక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: వితౌట్ ఎక్స్పెక్టేషన్
0: కర్తవ్యం యోగముచ్చటే.
1: డిశ్చార్జింగ్ డ్యూటీస్ యోగ.
0: ఈ కర్తవ్యాన్ని మనం నిర్వహించినప్పుడే నిజమైనటువంటి యొక్క త్యాగం మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ దెన్ దేర్ విల్ బి ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే యోగంగా మారిపోతుంది.
1: సాక్రిఫైస్ బికమ్స్ యోగ.
0: యోగం కర్మ కౌశలం. దీనికే మన సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుకూలంగా అనుభవించవచ్చు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ విత్ ఆల్ ద స్కిల్ ఇస్ యోగా, దట్ విచ్ కెన్ ఎక్స్పీరియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మేమేదో చదువుతున్నామని, విద్యను అభ్యసిస్తున్నామని, హైయర్ స్టడీ కంత విదేశాలకు పోవాలని ఈ పిచ్చి ప్రాంతులు కొంత మానుకొని మీ దేశాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మీ ప్రజలను మీరు సమృద్ధి గావించి వారికి సరైనటువంటి యొక్క సేవలు చేయడానికి పూనుకోండి.
1: పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ద ఐడియాస్ దట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ గెటింగ్ ఎ డిగ్రీ. And that you try to go abroad, but determined to serve your country.
0: Nigerila korakanu verri vidi.
1: Leave that foolishness of the education is for it.
0: Jagaka vrutti kai meeru chandaboka.
1: Don't become a servant to serve others.
0: Vidyanu abhyasinchalante oka servantiga manam povadaniki kaadu vidya vachedi.
1: Education is not there to make you a servant.
0: Nee conscience ni utruptikaranga ni seva cheyali.
1: You should serve to the satisfaction of your conscience.
0: Mana dehamulo par entano prakashavantanga untundali aa vidya. Adi aatma vidya.
1: Education is in all effulgence within us, that is
0: atma velinappude nijamaina manavattam.
1: When it radiates like that, that's human quality.
0: Manavattanni penchukovali.
1: We should develop human nature.
0: Manava jeevitham ante emto artham chesukovali.
1: We should know what human life is.
0: Manava jeevitham anubhavinchadaginadi.
1: It is to be experienced.
0: Chala saravantamainatundi.
1: It is very important.
0: Chala pavitramainatundi.
1: It is sacred.
0: Jeevinchadaginatundi.
1: It has to be lived.
0: Atti manavattanni ee naadu manam kolipothunnamu.
1: Such human quality is gone today.
0: Kevalam raakshasulakante heenanga pravartistunnamu.
1: We are behaving worse than a demon.
0: Manavunlo aina oka kontha varaku idiga untunte kaani pashuvullo kuda inta kattinattam ledu.
1: Even animals, you don't find that strong
0: oka pashuvu nunchi maroka pashuvu ahimsa anaga oka ఈర్ష్యాశ్రయకు లోబడదు.
1: నో అనిమల్ హ్యాస్ గాట్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ అనదర్ అనిమల్.
0: మానవుడు అట్టు కాదు. మంచి వారిని చూచి కేవలం ఒక విధమైన అసూయ.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ లైక్ దట్.
0: వచ్చే వారిని చూచి అసూయ.
1: దే డెవలప్ జెలసీ టువర్డ్స్
0: దోస్ హూ హావ్ నీడ్. చూచి అసూయ.
1: దే ఆర్ జెలస్ ఆఫ్ దోస్ హూ హావ్ నీడ్.
0: దే ఆర్ వారిని చూచి అసూయ.
1: దే ఆర్ జెలస్ ఆఫ్ దోస్ హూ హావ్ నీడ్.
0: పశువుల కంటే హీనమైనటువంటి ఒక గుణములు ఉంటున్నాయి.
1: దే గాట్ ద క్వాలిటీస్ వర్స్ దెన్ అనిమల్.
0: మానవుడు గాని పుట్టినందుకు ఈ దుర్గుణాలకు మనం దూరంగా ఉంటుండాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు షుడ్ బి అవేర్ ఆఫ్ దట్.
0: మానవుడు అతను మానవుడే.
1: I'm a human being, he too is a human
0: being. అతను సుఖాన్ని అనుభవించని నేను సుఖాన్ని అనుభవించను.
1: Let him be happy, let me be happy.
0: ఈ విధమైనటువంటి సమత్వానికి తగినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవాలి.
1: We should have that individuality based on equality.
0: ఈనాడు వ్యక్తిత్వం అనేటువంటిది లేదు.
1: There's no individuality today.
0: ప్రతి దాని ఎందు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము.
1: In every matter there is selfishness.
0: ఈ స్వార్థం ఏనాడు మనం దూరం చేస్తామో ఆనాడే పరాత్మ మనలో ప్రవేశిస్తుంది.
1: The moment we are away from this selfishness there will be spirituality.
0: ఈ పరాత్మంలో ప్రవేశించకుండానంత వరకు కూడాను మనం పశువులమే కాని మనుషులం కానే కాదు.
1: So long there is no spirituality within us we are just animals.
0: ఏదో ఆకారాన్ని చూసి మనుషులు అనుకుంటున్నామే కాని ఆచరణ చూస్తే పశువు కంటే హీనం.
1: In form we are human beings but in practice worse than animals.
0: మనకు మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆదర్శవంతమైనటువంటి జ్యోతిగా వెలగాలి.
1: Therefore let every student shine like an ideal lamp.
0: ఈ జ్యోతులు అన్నింటి ప్రపంచమంతా కూడా వ్యాపించి
1: దిస్ లైట్ షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఏకత్వం యొక్క ఆత్మతత్వాన్ని చక్కగా విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ వన్నెస్ ద ఆత్మ.
0: మన ఈనాటి చదువులన్నీ కూడాను పొట్టకూటి చదువులే.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ హెల్ప్ అస్ ఫర్ ఎ లివింగ్.
0: ఈ పొట్టని నింపుకోవడానికి మానవుడై పుట్టాలనా?
1: To fill the belly should be born in human
0: animals anta pasuvulu mrugamulanta kuda nimpukovatam leda?
1: Animals and beasts fill their belly.
0: Manaku potta kaadu pradhanamu.
1: It's not the belly that is important.
0: గుణము ప్రధానము.
1: It is quality.
0: గుణములు పట్టే మనం జీవించాలి.
1: We should live with virtues.
0: కనుక మనం అనేక రకములైనటువంటి యొక్క సిలబస్ అంతా మనం మారుస్తున్నాము.
1: విల్ బి చేంజింగ్ అవర్ సిలబస్.
0: ఎన్ని మార్చి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ బై మెర్లీ చేంజింగ్.
0: వేషాన్ని మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ బై చేంజింగ్.
0: రూపాలను మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ చేంజింగ్ ద ఫార్మ్.
0: ఆర్థికంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ బై
0: చేంజింగ్. మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ బై బ్రింగింగ్ ఎ చేంజ్.
0: మనస్సు మారాలి.
1: మైండ్ షుడ్ చేంజ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి అంటే ఎవరు? మనసే మనిషి.
1: హూ ఇస్ హ్యూమన్ బీయింగ్? జస్ట్ ద మైండ్.
0: మనసు లేని వాడు మనిషే కాదు.
1: ద వన్ వితౌట్ ద మైండ్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్.
0: మొట్టమొదట మనసు మార్చుకున్నప్పుడే దేశం అంతా మారిపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ యూ చేంజ్ ద మైండ్ ద కంట్రీ,
0: సమాజాన్ని మనం ఎంతనో ఆనందంగా తీర్చిదిద్దవచ్చు.
1: యూ కెన్ షేప్ ది సొసైటీ వెరీ హ్యాపీ.
0: నీ మనసులో మాలిన్యం ఉంచుకుని
1: కీపింగ్ ద డర్ట్ ఇన్ ద మైండ్.
0: ఈ విధమైనటువంటి ప్రచార ప్రబోధం చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా సక్సెస్ కావు, అనగా ఫలితం కావు.
1: ఆల్ ద టీచింగ్స్ అండ్ పబ్లిసిటీ విల్ నెవర్ ఈల్డ్ గుడ్ రిజల్ట్.
0: నీవు అనుభవించి, నీవు ఆచరించి, నీవు ఇతరులకు బోధించాలి.
1: యూ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ అండ్ టీచ్ అదర్స్.
0: కానీ అది లేకుండా ఏదో మనం శాంతిని కోరుతున్నాం, ప్రపంచాన్ని మంచిని కోరుతున్నామంటే ఇది నిజమైనటువంటి మంచినా?
1: Without that, if you say that you are working for peace, that you desire peace, is it good?
0: Asuramuna anubhambu unchuka aratutunduru shanti shanti shantani.
1: Holding atom bomb on hand, they will be shouting the name of peace and peace.
0: చంద్రు జయలక కలిగి కూడాను చంద్రదారుడు శాంతి సుఖం. చంద్రుడి దగ్గరికి పోయినా గాని ఆ చల్లదనం దేహానికి వస్తుండాలి, కానీ లోపల మాత్రం వేడే.
1: They could reach the moon. They have got all the coldness around the body, but there is heat within.
0: ఇది ఆ వైజ్ఞానము.
1: ఇట్ ఈస్ ద సైన్స్.
0: ఇది ఆ టెక్నాలజీ.
1: ఇట్ ఈస్ ద టెక్నాలజీ.
0: కారే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: నిజమైనటువంటి విజ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రూ సైన్స్?
0: దేశ శ్రేయస్సును కోరాలి.
1: వీ షుడ్ డిజైర్
0: క్షేమాన్ని కోరాలి.
1: వీ షుడ్ డిజైర్ వెల్ఫేర్.
0: జనుల యొక్క మనసును మార్పు చేయాలి.
1: వీ షుడ్ చేంజ్ ద మైండ్.
0: ఐకమత్యాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ యూనిటీ.
0: అప్పుడే నిజమైనటువంటి యూనిటీ.
1: Then there will be true unity.
0: ఆ యూనిటీ వచ్చినప్పుడే ప్యూరిటీ లో మనం పెంచుకుంటాం.
1: When there is unity, there will be purity.
0: ఈ యూనిటీ ప్యూరిటీ రెండు చేరినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: When unity and purity join, there will be divinity.
0: ఈనాడు ప్యూరిటీ లేదు, యూనిటీ లేదు, డివినిటీ లేదు, కేవలం కమ్యూనిటీ మాత్రం పట్టుకున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ, దేర్ ఇస్ నో డివినిటీ, దేర్ ఇస్ ఓన్లీ కమ్యూనిటీ.
0: ఈ కమ్యూనిటీతో వచ్చేటువంటిది ఈ అల్లకల్లోలం అంతా కూడా.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ దేర్ ఆర్ ఆల్ అజిటేషన్. ఎవరు పెట్టారు
0: ఈ యొక్క కమ్యూనిటీ?
1: వాట్స్ యువర్ కమ్యూనిటీ?
0: ఇదంతా కేవలం భ్రాంతులే.
1: దట్స్ ఆల్ జస్ట్
0: ఇన్. అందరూ మానవులే.
1: ఆల్ ఆర్ హ్యూమన్.
0: జాతి మత కుల భేదములు లేకుండా.
1: Without any difference.
0: అందరూ మానవులే, భగవంతుని యొక్క బిడ్డలమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: All are man, human beings, that we are brothers.
0: ఈ విధమైనటువంటి భేదాలను పక్కకు నెట్టండి.
1: We should keep get away from
0: ఈ సాంప్రదాయాలు. మీ ఇంటిలో చూసుకోండి.
1: You have them at your
0: home. అంతేకాని పబ్లిక్ లోపల వచ్చి ఇది నా సాంప్రదాయం అని చెప్పి నేను పోరాడుతుంటే నువ్వు చాలా మూర్ఖుడైపోతావు.
1: బట్ ఇన్ పబ్లిక్ యూ షుడ్ నెవర్ హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్. Then you become foolish.
0: అందరిది ఒకే మతమే మానవ మతము.
1: All belong to one religion.
0: అందరిది ఒకే భాషనే హృదయ భాష.
1: There is only one language, the language of the heart.
0: ఆ విధమైన ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: The students should develop that unity.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భావి భారత పౌరులారా,
1: the citizens of future.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Good and bad of this country depend on
0: మీరు మంచివారైనప్పుడే దేశం మంచిదిగా మారుతుంది.
1: If you turn good, the country will be good.
0: ఇప్పుడు ఉన్నటువంటి వారితో దేశం మంచి మారాలంటే అది వీలే కాదు.
1: With the existing people, the country can now be
0: good. ముదిరిపోయిన పొట్టకాయ మాదిరి వంకలు తిరిగిపోయి ఉంటాయి.
1: It has become a snake god which is already mature.
0: ఇలాంటి విద్యార్థులను చక్కగా రాయి కట్టి వాడు చక్కని రీతిగా తీర్చిదిద్దాలి.
1: We should tie up a stone at this tender age.
0: అప్పుడే మీ భవిష్యత్తు యొక్క దీన్ని చాలా వర్ణించగలరు, దేశం యొక్క అభివృద్ధి కూడా కాగలదు.
1: Then in future, the country can prosper and progress.
0: ఈనాటి మీ మంచి ప్రవర్తనే భవిష్యత్తులో మీరే నాయకులు, మీరే లీడర్స్.
1: In future you are going to be leaders and therefore you should have good behavior now.
0: కనుక లీడర్ కావాల్సినటువంటి వాడు ఎంత మంచి ఆదర్శాన్ని మీరు అందించాలి.
1: You want to be a leader, you should lead an ideal life.
0: ఈ విధంగా మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పవిత్రమైన ఆదర్శమైన జ్యోతిగా మీరు తయారు కావాలి.
1: Like this every student should become an ideal lamp.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then country will progress.
0: ఇది నా ఇండియా, ఇది ఇంకోటి అమెరికా, ఇదొక జపాను, ఇదొక జర్మనీ. దేశం యొక్క భేదాలు కూడా మీరు భావించకండి.
1: Don't take any national differences. That is my India, Japan.
0: Oka pedda gruham.
1: The whole world is a big house.
0: Oka house lopala okoka room undinattuga okoka desham untundadi.
1: Just as the rooms in a big house, each country
0: kaabati
1: is a room.
0: Kaabati loka samasta sukhino bhavantu. Andaru kshemanga untundali.
1: That everybody be happy.
0: Anni deshamulo varu kuda manavule.
1: All citizens of all countries should be
0: sukhshantini anubhavinchali.
1: All countries should be happy and secure. Ani
0: manu vishalamaina hrudayanni penchukovali.
1: We should have broad feelings.
0: Itara deshalu emaina ayiponi మా భారతదేశం బాగుండాలంటే ఇంతకంటే స్వార్థము, ఇంతకంటే సంకుచితము మరొకటి లేదు.
1: If you feel that only Bharat should improve, let anything may happen to the rest of the world, that just is selfishness and arrogance.
0: సుఖాన్ని సంతోషాన్ని ఏ విధంగా నీవు ఆశిస్తున్నావో ఇతర దేశముల యొక్క సుఖాన్ని సంతోషాన్ని కూడా నీవు అంత సమానంగా ఆశించాలి.
1: Just as you want progress and welfare of your own country, you should also desire.
0: విశాల హృదయమైనటువంటి వారు మన భవిష్యత్తునందు భావియందు ఎంతో మహనీయుడి అనుభవిస్తూ వచ్చారు.
1: But broad-minded people enjoyed them all this in the past.
0: ప్రాచీన మహర్షులు వేసినటువంటి ఈ యొక్క విత్తనములను మనం వృక్షములుగా చేసుకుని ఆ ఫలమును మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: The seeds sown by the ancient sages and saints, we should have enjoyed the fruit.
0: కావాలి కానీ పోషణ మాత్రం లేదు.
1: But we want the fruits, but we don't rare.
0: ఎట్లా చిక్కుతుంది?
1: How is it possible?
0: ఒక షాపుకు నీవేమైనా పోయి ఒక కర్చీఫ్ కావాలని ఆశిస్తావు.
1: You go to a shop and you want to have kerchief.
0: కాని ఆ కర్చీఫ్ తగినటువంటి 10 రూపాయలు వాడికి ఇస్తే కదా ఆ కర్చీఫ్ నీకు ఇస్తాడు.
1: Unless you pay the price 10, you don't get the kerchief.
0: ఈ 10 రూపాయలు ఇవ్వకుండా కర్చీఫ్ నాకు కావాలంటే ఎత్తిస్తాడు వాడు.
1: If you don't pay the price, how do you get the kerchief?
0: కనుకనే నీలో ఉండినటువంటి దుర్గుణాలు నువ్వు త్యాగం చేయాలి.
1: So sacrifice your bad quality.
0: నీలో ఉన్నటువంటి దురభ్యాసంను త్యాగం చేయాలి.
1: Sacrifice your bad behavior.
0: దురభ్యాసంను సద్గుణాలు అనేటువంటి భగవంతుని యొక్క దీని నుంచి నీవు పొందాలి.
1: Then you should get from God the good behavior, the good
0: quality. భగవంతుని ఒక షాప్ కీపర్.
1: God is a shopkeeper.
0: నీవు ఏది కోరుతావో దానికి తగిన విలువ ఇవ్వాలి.
1: Whatever you want, you should pay the price.
0: ఇవ్వకుండా మాత్రం నీవు ఆశిస్తే ఇది నాట్ వన్ వే ట్రాఫిక్.
1: Without paying the price, you can't get it. It's not one way traffic.
0: Give and take, give and take.
1: It is a process, give and take.
0: ఎవరి ప్రేమనైనా నీవు పొందాలనుకుంటే వాడికి మొట్టమొదటి నీ ప్రేమను అందించు.
1: If you want to win the love, first love him.
0: నీవు మాత్రం ప్రేమను అందించుకోకుండా ఇతరుల ప్రేమ నాకు కావాలంటే ఎట్లా వస్తుంది?
1: Without showing your love on your part, how do you expect love? మానవుని
0: జీవితం heart to heart, love to love.
1: The human life is a connection between heart to heart, love to love.
0: ఇది మెటీరియల్స్ తో కానీ ప్రజా పదార్థములతో కానీ కూడినటువంటిది కాదు.
1: It's not the one of matter.
0: కనుక పిల్లలను చిన్నప్పటి నుంచినే కూడాను సరి అయినటువంటి యొక్క బుద్ధిని గుణమును పెంచడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to develop good behavior right from childhood.
0: ఆ నిమిత్తమై ఈనాడు మనం ఒక విద్యా సంస్థను ఏర్పరిచినామే కానీ ఏదో ప్రపంచంలో విద్యలు లేకపోలేదు, విద్యల్లో ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలో లేకపోలేదు, కళాశాలలు లేకపోలేదు, కానీ పవిత్రమైన గుణం కావాలనే ఉద్దేశంతో విద్యా నెపము చేత ఈ విద్యా సంస్థను మేము స్థాపించాము.
1: There are lots of colleges, lots of universities in this world. Education is everywhere. To develop the sacred quality, education is established. Whatever may be, you should rely on
0: truth.
1: Others may make fun of you. Depend on your truth. At one time,
0: గోపికలు నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేస్తూ ఉండేటువంటి వారు.
1: Gopikas were thinking of Krishna continuously.
0: వారు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో చేస్తుండేటువంటి వాళ్ళు.
1: దే ఆర్ థింకింగ్ ఆఫ్
0: వాళ్ళలో స్వార్థమైనది ఏమాత్రము లేదు.
1: దే హ్యాడ్ నో సెల్ఫిష్నెస్.
0: ఉద్ధవుడు వచ్చి, అమ్మా గోపికలారా, మీ అత్తలు భర్తలు అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నారు, మీ వల్ల వారి యొక్క పేరు ప్రతిష్టలు పోతున్నాయి, వారు మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు, కనుక మీరు ఈ అభ్యాసం కొంతవరకు మానుకోండి అని బోధించాడు.
1: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్, గోపికాస్, your husbands and mothers in law are criticizing you, they are suffering, why don't you change your attitude?
0: Meem chesedi tappaipothe tappaka meeku meme punishment ichukuntam.
1: They said, Uddhava, if what we do is wrong,
0: tappuru cheyaledu,
1: we have not committed any mistake.
0: Meem daivamnu smaristhunnamu,
1: we think of Lord,
0: ante kada tappu em chestunnam,
1: what mistake we have committed.
0: Lokulo kaakulu,
1: they just people are like crows.
0: Kaakulu kustunnayani kokila tanaku aadani taanu manukuntunda.
1: Because the shout of the crows, the koil bird will never stop singing.
0: ఈ హంసను చూసి కొంగలు పరిహసిస్తే హంసకు తగ్గేటువంటి విలువ ఏమిటి?
1: సీయింగ్ ది స్వాన్ ది అదర్ థింగ్స్ మే ఫీల్, ద డక్స్ మే ఫీల్, బట్ ఇట్ వోంట్ చేంజ్ ఇట్.
0: కుంగరంబును చూసి కుక్కలు ఎన్నో మరుగు వేణుకు పోతుంటుంటే కుక్కలంతా మరుగుతుంటాయి, ఏనుకి ఏం భయం అవుతుంది?
1: వైల్ ఎలిఫెంట్ ఈస్ వాకింగ్ మ్యాజెస్టికలీ, ద డాగ్స్ మే బార్క్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం పైన మనం ఆధారపడాలి.
1: ఎనీబడి మే ఫీల్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్
0: సత్యమే మన ప్రాణము.
1: ట్రూత్ ఈజ్ అవర్ లైఫ్.
0: అదే మన భారతీయ సంస్కృతిలో సత్యం వద ధర్మం చర, ఈ రెండింటిని మనం రెండు చక్రాలుగా తీసుకుంటే, రెండు రెక్కలుగా తీసుకుంటే మన జీవితం ఉన్నత స్థాయికి పోయి చేరిపోతుంది.
1: దేర్ఫోర్ అకార్డింగ్ టు కల్చర్ ఆఫ్ భారత్, we should utter truth and practice righteous conduct.
0: సత్యాన్ని ఆశ్రయించినటువంటిది ధర్మము.
1: ధర్మ ఫాలోస్ ట్రూత్.
0: ధర్మమును ఆధారపంగా చేసుకున్నటువంటిది సత్యము.
1: The truth,
0: ఇవి రెండు కూడా నెగటివ్ పాజిటివ్ వంటివి, రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: దీస్ టూ ఆర్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్. యూనిటీ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ నేచర్.
0: మీరు ఏమాత్రం కూడా ఇతరులు అనుకుంటారని సిగ్గు కానీ, లేక కోపం కానీ, లేక భయం కానీ, ఇంకే విధమైనటువంటి భీతి కానీ వీళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు ఫీల్ షాయ్ ఆర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: సత్యవంతునికి భయమే లేదు.
1: ద వన్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
0: మీరు చక్కగా చరిత్ర వినింటారు.
1: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్
0: భార్యను అమ్ముకున్నాడు, కుమారుడు చంపుకున్నాడు, శ్మశానంలో కాతి కాపరిగా నిలిచాడు, కానీ సత్యాన్ని వదలలేదు.
1: హీ జస్ట్ సోల్డ్ అవుట్ హిస్ వైఫ్. And his son died. He was there in burial ground.
0: Satya Harishchandra ani peru vachindi.
1: For that reason he has got the name
0: Satya Margamlo manam sampadinchali.
1: We should have this path of truth.
0: Satya Margamlo manam jeevinchali.
1: We should live along the path of truth.
0: Satya Margamlo manam anubhavinchali.
1: We should experience truth.
0: Asatya Margamlo sampadinchindi asatyangane potundi.
1: All that we earn along the falsehood, he will go away.
0: Yeni inaadu 5000 rupayalu manam sampadinchukunnam ani asatyamlo anyayamlo anukunte tarvata repati dinam meeku 10000 rupayalu nashtam vastundi.
1: If you think that you have earned 5000 rupees in the wrong way, you will
0: suffer. Adi manam chusukovatam ledhu.
1: That you are not mindful.
0: Vidyarthulara chakkari oka udaharanamu.
1: A very good example.
0: 50 seatlu vesetundi bus paina.
1: A seat with bus with 50 seats.
0: Yeah, 2 rupayalu aadayam kosamani 80 seatlu 80 mandini kurchobettam.
1: But just for a profit, he will accommodate 80.
0: కానీ 2 రూపాయలు ఒక ఆదాయం కోసం చూచామే కానీ 2000 రూపాయలు టైర్ పంచర్ అయిపోయింది వాడు కనిపెట్టడం లేదు.
1: హీ థింక్స్ ఆఫ్ 2 రూపీస్ ప్రాఫిట్ బట్ బికాస్ ద టైర్ పంచర్ హీ లూజెస్ 2000.
0: అట్లనే వాడికి ఏదో ఒక రోగమైనా వచ్చి ఒక డాక్టర్ కైనా ఈ రోగానికి ఈ డబ్బు వ్యయం చేస్తుంటాడు.
1: హీ విల్ సఫర్ ఫ్రమ్ ఎ సీరియస్ డిజీజ్ అండ్ హీ విల్ హావ్ టు పే హ్యూజ్ అమౌంట్.
0: ఏదో విధంగా అన్యాయంగా వచ్చింది మాత్రం మనం ఏం ప్రయత్నం చేసినా నిలుపుకోలేము మనం.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ రాంగ్ మెథడ్స్ కెన్ నెవర్ బి యూజ్డ్.
0: ఒక మంచి పని చేయి.
1: డు ఎ గుడ్ జాబ్.
0: మంచి పని చేసి విద్యా సంస్థను లేక ఆరోగ్య సంస్థను విలేజ్ యొక్క కష్టంలో తీర్చడానికి తగిన కృషి చేయి.
1: ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హాస్పిటల్ అండ్ హెల్ప్ ది విలేజర్స్.
0: భారతదేశంలో ఎంతమంది అవస్థలు పడుతుండలేదు.
1: దేర్ ఆర్ మెనీ హూ ఆర్ సఫరింగ్ ఇన్ భారత్.
0: వీళ్ళు ఏమైనా ఒక్కరైనా చింతిస్తున్నారా?
1: ఎనీ వన్ ఆఫ్ యూ థింకింగ్ ఆఫ్ దెమ్?
0: లేదు లేదు లేదు.
1: నో.
0: ఆసుపత్రి కట్టండి, రోగులకు నివారణ చేయండి.
1: Build hospitals and help the sick.
0: Kani ilar hospital dandiga kartunnaru.
1: But there are many hospitals now.
0: Oka 10 crore rupayalu kharchu petti hospital kattiste,
1: when they construct the hospital at the rate of 10
0: crore, 100 crore aadayam raavali, adi profit kosam kartunnaru.
1: They want profit immediately. For that reason,
0: vyaparam vyaparam vyaparam.
1: It is all business, business.
0: Dabbu vaste meer manchi pani cheyandi.
1: We get the money.
0: Adikasya adikabaram.
1: If you do it more, you'll prosper.
0: Meeke manchi jarugutundi.
1: You'll be good.
0: Ee satyanni motta motta gurtinchali prathi okkaru.
1: Everyone should know this truth first.
0: Sampadal pradhanam kaadu.
1: It's not earning.
0: Yagam yagam yagam kavali.
1: Sacrifice is necessary.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు ఏ దేశమునకైనా వెళ్ళండి, ఏ పనిలోనైనా ప్రవేశించండి, చదువు మాత్రం మానకుండా ఉండండి. దాని యొక్క విశిష్టతను మాత్రం హృదయంలో ముద్రించుకోపోవాలి.
1: స్టూడెంట్స్ యు గో ఎనీవేర్ ఎనీ అదర్ ఫారెన్ కంట్రీ, డోంట్ లీవ్ ఎడ్యుకేషన్, డెవలప్ యువర్ ఓన్ థాట్స్.
0: ఈ పెద్ద మార్గం మాత్రం పట్టకండి.
1: డోంట్ గో అలాంగ్ ద రాంగ్ వే.
0: సత్య మార్గాన్ని విడవకండి.
1: నెవర్ లీవ్ ది పాత్.
0: ధర్మాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ధర్మ.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లా.
0: అహింసను నిలిపివెట్టండి.
1: అండ్ దెన్ స్టాప్ ఆల్ వైల్.
0: అదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దట్ ఈస్ ట్రూ టీచింగ్.
0: ఏదో ఒక కాన్వికేషన్ జరుగుతుండాలని ఒక కాగితం తీసుకుని పోతే ఇది బెగ్గింగ్ బో. ప్రతి ఆఫీస్కు పోయి బెగ్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం బెగ్ చేయడానికి అవి ఇచ్చేది కాదు ఈ కాగితము.
1: ఇఫ్ యు జస్ట్ కమ్ హియర్ ఫర్ జస్ట్ టు రిసీవ్ ఎ పేపర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాన్వికేషన్ ఇస్ నాట్ ఎ బెగ్గింగ్ బో.
0: ఇలాంటి మీరు బెగ్ చేయదండి.
1: యూ షుడ్ నెవర్ బెగ్.
0: మీరు బెగ్గర్స్ కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి బెగ్గర్.
0: బెగ్గర్స్ కావాలి.
1: యూ షుడ్ బి బిగ్గర్స్.
0: గొప్పవాడు ఎప్పుడు ఆదర్శాన్ని చూపించినప్పుడే మీరు బిగ్గర్స్ అవుతారు.
1: వెన్ యూ ఆర్ ఐడియల్ దెన్ యూ విల్ బి బిగ్గర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దాంట్లో మీరు ప్రవేశించి ఎంతైనా కూడా దేశానికి సేవ చేసి మీ జన్మం కూడా సార్థకం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వే అండ్ షేప్ యువర్ లైఫ్ ఐడియల్. స్వామి బ్రింగ్స్ దిస్ కోర్స్ టు కంక్లూషన్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam.

Buddha,

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఈథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్ర వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఇమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జినా కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జినా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జినా అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జినా ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జినా అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడాను గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కట్ ఎ డైమండ్ యు షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యు హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంత అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ వి థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలూన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: Trinity, three aspects relating to this knowledge. Gnanamu, Gneyam, Data, Gnata.
0: Gnanam, Gneyam, Gnata anetvantidi manasika sambandham anetvanti yokka vruttulu.
1: These are the mental transactions.
0: Manonasanamu kaligina tarvatane erpadetvanti mooladharam anetvanti tattvame ee gnanam.
1: Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth.
0: ee manasika sambandhamainatunti yokka vicharana shaktulu anni kudunu kevalamu bhramane.
1: All the inquiries based upon the mind are merely delusions.
0: Vyakti pai aadharapadi untuntadi.
1: It is dependent upon the individual.
0: Manavudu chuchinadi, manavudu vinnadi, manavudu anubhavinchinadi, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కానీ లేక బుద్ధి కుశలత వల్ల కానీ మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కానీ లభించేటువంటిది కాదు.
1: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
0: ఇది దీని సహజం.
1: That is natural.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: నిమురుగప్పిన నిప్పువలే.
1: It is like the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలె.
1: It is like the moss covering the water.
0: పొర కప్పిన కన్ను వలె.
1: It is like cataract covering the eye.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్. దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుమిలేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్.
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్.
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma.
1: He is
0: Tane jnanam. Tane atma.
1: He is God. He is knowledge. He is atma.
0: Aithe ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee jnanam anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharana chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అండర్గో
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఫార్మ్స్ అండర్గో చేంజ్.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: An object is formed by coming together of atoms.
0: కాలక్రమేణ ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
1: Over a period of time they disintegrate.
0: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
1: The nature of atom is coming together and going back.
0: కాని మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వులు ఎందుకూడను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ది ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది నేను, నేను, నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ, ఐ అండ్ ఐ.
0: అహం, అహం, అహం.
1: దట్ ఈస్ అహం, అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం, అహం, అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార్ ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కున్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవల నుండి చుచ్చినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యు ట్రాన్సెండ్ ది మైండ్ యు కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కానీ అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కాని సర్వము కూడాను మనస్సుకు ఈవల నుండి మనం అనుభవిస్తున్నామే కానీ మనస్సుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రములో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్. అండ్
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయేనే తన యొక్క రూపనామములు కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇఫ్ హీ వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్ వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుంది.
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ది కాన్షియస్నెస్ ఆఫ్.
0: కేవలం దేహం ఉండంత మాత్రమే మనకు గోచరిస్తుందని భ్రమించటము ఇది కేవలం మానసిక కల్పమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్ టు థింక్ దట్ వీ కెన్ సీ ది వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్.
0: ఘటము ఉండినా లేకపోయినా
1: వెదర్ దేర్ ఇస్ దిస్ బాడీ ఆర్ దిస్ బాడీ డజంట్ వేర్ దేర్ ఇస్ ది పార్ట్ ఆర్ పార్ట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా
1: వెదర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ ఆర్ నో వాటర్ ఇన్ ద పాట్
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ది రేస్ ఆఫ్ ది సన్ ఆర్ ఎవ్రీవేర్.
0: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: వెన్ దేర్ ఇస్ పాట్ అండ్ వాటర్ ఇన్ ద పాట్ యు మే సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ ఇన్ దాట్ బట్ జస్ట్ బికాస్ దేర్ ఇస్ నో పాట్ అండ్ నో వాటర్ టు సే సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: వెదర్ దేర్ ఇస్ ది బాడీ ఆర్ ద మైండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ దేర్ స్టిల్ ఆత్మ ఎగ్జిస్ట్.
0: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటి?
1: వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఆర్ అండర్ గోయింగ్ నౌ?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ద బాడీ యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: Suppose you want to believe that as the truth when it is really
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్.
0: సాక్షాత్ ప్రతిబింబము కాదు
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ రిఫ్లెక్షన్.
0: ఎట్లనగా విద్యార్థులకు చక్కగా అర్థమవ్వలేదు.
1: యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
0: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: You see your own face reflected in the water.
0: కాని విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందు కనిపిస్తుండాలి కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా కనిపిస్తుండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండాలి.
1: You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water, and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: Kanuka idi satyam etla avutundi?
1: When this is so, how can this be truth?
0: Nee yokka bhranti cheta idi naa yokka pratibimbam ani vishwasistunnavu.
1: On account of your own delusion, you think
0: that ee devu kodano bhrantito koodinatvantide.
1: The body is full of delusion.
0: Kanuka దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, బాడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, మైండ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: But until you really understand this divine principle, there is need for taking care of your body, mind.
0: Dehamu undali, indriyamu undali, manasu undali, buddhi undali.
1: You should have body, mind, senses and intelligence.
0: Aithe vatini sakramainatti margamlo manamu anubhavinchali.
1: But you should experience and enjoy them in the proper way.
0: Aa vidhamga sakramaina margamlo dinini అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గములో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూజ్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: Meeru railo prayanamai pothunnaru.
1: You are traveling in a train.
0: Prayanamai pothunnadi evaru? Meere.
1: Who is traveling in a train? Yourself.
0: Kaani railu pettali oka kitikil nunchi manam chuchinappudu kondalu, guttalu, chettu parigettipoyinattuga manaku kanipistunnayi.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అని నేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుట్టు వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi yokka vicharana cheta manamu amitanga konta vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్ దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డెల్యూడెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadana manamu progu cheskunnappatikini ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudi kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పము చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నా మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: By merely wishing to be born, you cannot be born. By wishing to die, you cannot die.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: These cannot be obtained by human efforts and human sadhanas.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: These things occur to you without even any efforts.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ యూ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ టు బి లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణులకు భుజబలము బుద్ధిబలము శస్త్రబలము సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు?
1: టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్, అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలములనే ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ బేస్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ అండ్ ద ఇంటెలెక్చువల్ పవర్స్ అండ్ ట్రై టు రీచ్ ది ఆత్మ, వెల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ బై దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ రాదర్ ఎ మిస్టేక్.
0: మనకు ఆత్మజ్ఞానం లభ్యం కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యు వాంట్ టు అటైన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్ ట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వి ఆర్ అవర్ సెల్వ్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: వీ షుడ్ నాట్ థింక్ ద డివైన్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఆర్ వీ కెన్ అక్వైర్.
0: మనమే అనంతము.
1: వీఆర్ డివైన్ నాలెడ్జ్. వీఆర్
0: మనమే సత్యము.
1: వీఆర్ ట్రూత్.
0: మనమే బ్రహ్మ.
1: వీఆర్ బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ సెడ్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ బ్రహ్మ. సత్యం జ్ఞానం.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
0: Kani ee natakamunaku ee yokka action ee yokka dialogulu saripovachunemo kani nitya satyamainatundi yokka nee jeevitamunaku ivi ee maatram kudanu samanvayam kaavu.
1: This action, this dialogue may be appropriate to the role in this play. But if you really want to attain the truth and the permanent atma, this cannot help you.
0: Pradhana meeru chuchi unnaru.
1: Morning you have seen
0: madhyalo conscience anetunte oka circle undi.
1: In the middle there was a circle representing conscience.
0: Kinda subconscious ane oka circle untundadi.
1: Below that there is a circle representing subconscious.
0: Paina super conscious anetundi untundadi.
1: On the top of this conscience there was another circle, super conscious.
0: Aithe prati manavuni endukodanu ee drushyakalpitamaina jagattantai kodanu tamayandu subconscious roopamlo untundadi.
1: In every human being the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Some time or the other you might have gone to a center like Badrinath, Kedarnath or Delhi, Bombay or Madras and seen them.
0: Kani ee drushyamanta ekkada unnadi?
1: Where are those scenes exist now?
0: Nee okka thori aa Delhi poyi ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: యూ వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: యూ వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్, యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ప్లేన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేఖకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి, ప్లేన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి.

0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: దేర్ ఫోర్ వెన్ ఐఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వెన్ ఐఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
1: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ బై ఎఫర్ట్స్ హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు మాధవ.
0: కానీ పశువుగా పుట్టి పశువుగానే జీవిస్తుంది, కానీ పశుపతిగా మారడానికి వీలు లేదు.
1: బట్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎన్ ఎనిమల్ ఇట్ కెన్ నెవర్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది పశుపతి ఆర్ ద మాస్టర్ ఆఫ్ దిస్.
0: దానికి ఆత్మభావము అనేటువంటిది లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి ఒక మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యునే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హాస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్స్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: Therefore, this human aspect is as good as divine aspect.
0: Daivam manusha rupena.
1: That is why it is said, God comes in human form.
0: Men are more valuable than all the wealth of the world. Manakundinatvanti yukka dhanakanaka vastu vahanadu lanni kudanu manavunikante minchinatvanti vikadu.
1: Therefore, it is said, men are more valuable than all the wealth of the world. All
0: that nitya satyamainatundi yokka atma tattvani okka chadavu manamu chintinchi darshinste ante chalu sarvamu kudunu manam sadhinchina varam avtam.
1: If we can get a glimpse of such a sacred permanent true atma even for a moment, then
0: kaani manavudu dani nimittamai taginatundi krushi cheyatam ledu.
1: Man today is not making efforts for the sake of atma.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమను పడుతున్నాడు.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries. శ్రమలను
0: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1,000, 1 in crore part if we invest for Atma, we can enjoy

0: పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, దెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ దెమ్సెల్వ్స్ విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ అస్.
0: కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మ, ద వన్ థింగ్ దట్ యు షుడ్ హావ్,
0: భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం, అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు.
1: ఇఫ్ యు హ్యావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ విచ్ సింబలైజ్ డివోషన్ బట్ నాట్ డివోషన్ బై ఇట్ సెల్ఫ్.
0: స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి.
1: ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ డివోషన్.
0: ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట.
1: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్.
0: కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు, భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ భక్తి, నాలెడ్జ్ అండ్ డివోషన్.
0: రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే.
1: దెర్ ఇస్ ఎ క్లోజ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ రెండింటినీ కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ.
1: ఇట్ ఈ
0: ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ థ్రెడ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ బైండ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ గెట్ యూ టు.
0: అనగా ప్రేమ ప్రత్యేకము కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దెన్ లవ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంటరీ.
0: వాంఛనతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైర్స్ ఆల్సో ఈజ్ మొమెంటరీ.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్ దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: Therefore, love is God, live in love. You should live in love alone.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ, భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the Atma which is truth and which is permanent.
0: కనుక తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నారు.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకములో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము చాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు, పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్ వారి చే నేగతిని వచ్చింది.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకులకు పెంపొందనే దుర్గతులు.
1: ది వన్ హూ డిడ్ నాట్ హ్యావ్ ది చిల్డ్రన్ కుడ్ హీ నాట్ గెట్ ది సాల్వేషన్?
0: కాదు కాదు, వీరు కాదు మనల్ని ఉద్ధారం చేసేది.
1: ఇట్ ఈస్ నాట్ దీస్ సన్స్ హూ రియలీ సేవ్ అస్.
0: ఇవి చేసేటువంటి ఆచారములు కూడా యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్ ది రియల్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఆఫ్ దిస్ రిచువల్.
0: సత్యార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడే నిత్యతత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ థింగ్స్ ప్రాపర్లీ.
0: శ్రాద్ధము అంటాం మనం.
1: టేక్ ది వర్డ్ శ్రాద్ధ.
0: ఏదో ఒక బ్రాహ్మణ్ణి పిలిపించటము, అతనికి పాదాలు కడగటము, వానికి పొట్ట నిండా అన్నం పెట్టడము, వానితో మనం ఏదో అచ్చింతలు వేయించుకోవటం, ఇది శ్రాద్ధం అయిపోయింది అనుకుంటాం.
1: వీ కన్సిడర్ దట్ దిస్ శ్రాద్ధ సెరిమనీ ఈజ్ సఫిషియంట్ బై కాలింగ్ ఎ బ్రాహ్మిన్ గివింగ్ హిమ్.
0: శ్రాద్ధం అనగా శ్రద్ధతో కూడినటువంటిది అని అర్థం.
1: శ్రాద్ధం రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ రియల్ ఇంట్రెస్ట్ అండ్ శ్రద్ధ.
0: శ్రద్ధ అయితే పిండము అనగా ఏమిటి?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindamu.
0: Pindam anaga dehame.
1: This word pindamu refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini వేదాంతమునందు కూడాను మానవ శరీరమునకు తుంగభద్ర అని ఒక పేరు పెట్టారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద హ్యూమన్ బాడీ హెస్ బీన్ గివెన్ ఎ నేమ్ తుంగభద్ర.
0: ఒక నది కూడా ఉంటుండాలి తుంగభద్ర అని.
1: దేర్ ఈస్ ఎ రివర్ కా బై ది నేమ్ తుంగభద్ర.
0: ఒక దగ్గర తుంగ, ఒక దగ్గర భద్ర, రెండు పుట్టి చేరటం లేదు చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ నేమ్ is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu sobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka తుంగ అనగా చాలా బలమైన.
1: దెన్ వెన్ యూ సే తుంగ,
0: గొప్ప,
1: స్ట్రాంగ్,
0: విశాలము,
1: గ్రేట్, వైడ్,
0: ఈ విధమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు.
1: దిస్ మీనింగ్స్ మే బి గివెన్ టు దిస్ వర్డ్.
0: తుంగ భద్ర అనగా ఏమిటి? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: When we are having such a great name, are we really justifying by our own
0: actions? Peru matram goppade kaani pravartana chaala alpanga untuntadi.
1: There is a very great name given but not justified by the action.
0: Peru taginattuga manam pravartinchali.
1: We should conduct ourselves in tune with our own name.
0: Tyagaraju ani peru pochindi.
1: Name is Tyagaraja.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజా హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life.
0: చూచాడు దాన్నంత. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
0: Inte kaadu. Tana yokka antarbhavamuni yokka hrudaya pavitratanu kudanu chakkaga vivarinchukunnadu.
1: He also told himself the great meaning of a pure heart.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గో అవే ఫ్రమ్ మీ రామా.

0: क्षणे क्षणे क्षणे మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్ అండ్
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్.
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై

0: ఓ రామయ్య రామా, కోదండ రామా అండ్ పట్టాభిరామా అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామా,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యూ సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామా.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామా? You want to keep all this wealth in my hands and allow my grip go away, and you want to go away from me, Rama?
1: Nenu swikarinchalante nee paadallo vadalali, appudu nenu deeniki chethulu pattali.
0: If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands.
1: Nenu veetiki chethulu pattanu, nee paadamune chethuto padtaan annadu.
0: I would never accept all this wealth. I'll hold your feet.
1: Tyagaraji yokka nijamainatunti yokka tyaga bhoomi, tyaga bhavam.
0: This is the great sacrificing feeling of Tyagaraja, who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee padidinamulu nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: Deenni meeru sarthakam chesukunte ante chalu.
0: If you can sanctify this, then that is enough.
1: Meeru vinnavi kannavi ye okati rendaina kudanu aacharanalo petti ee jeevithamlo aadarshavantamaina danni lokaniki andinchandi.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మ తత్వమునకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మ తత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైనటువంటి మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadi kaalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi Vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: Idi kevalamu oka vyaktulucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditulato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: Idi apaurusheyamainatundi.
0: This is apaurusheya.
1: Idi sakshat shabdam nundi aavirbhavinchinatundi.
0: This has emanated directly from the primordial sound.
1: Okkoka pannamulandu 33 kotla aksharalu untunnayi.
0: In each word there are 33 crore aspects.
1: Kani inni vidhamainatundi aksharamulu ye vidhanga abhivruddhi ainayi?
0: How are they brought together?
1: Unnadi konni aksharamule vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamule.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లోపల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమినస్
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: నాలుగు వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే నన్నూరు రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్ అన్ మీ.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాట తాపా యేస అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాట తాపా యేస
1: ఆ కాట తాపా యేస
0: ఆ కాచాట తాపా
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: Vinikidi chotane labhinchinatundi kanukane deeniki Sruti ani peru vachindi.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: Ee Sruti dwara manavudu kanugunnatundi oka satyanni manavudu acharinchi tarinchinatundi marganni manamu munmundu vedam yokka aadarshamulu valla telusukovataniki prayatnistam.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained, and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda Krishna.

0: రాజ్య మేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా. నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls, students,
0: vidya yokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏమి సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
0: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meer chadive den nimittame chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chadavu kevalamu swartha nimittame kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojan nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులు వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: Kani Inadu Vignana Sastram Viribiga Periginadi.
1: Today the knowledge of science is increasing.
0: Dani Dwara Aneka Vidamanti Margamanu Bodhistu Naru Vidyartilaku.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఈజ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాస్ వెల్. What transformation you find in them.
0: దీనినే ఒక సమయంలో ప్రతి చర్చలు కూడా చెప్పాడు.
1: The same thing he said at one time in church.
0: Man has conquered all, but he has not conquered himself alone.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charachara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము?
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you, who are you, who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యోర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full ee vidya
0: cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యూఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: కానీ విదేశీయులు భారతదేశంలో ప్రవేశించినప్పుడు పూర్వము విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేటువంటివి.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities అనేటువంటిది 5-6 ఉండేటువంటివి.
1: There were about 5-6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం నందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: Each university had one speciality, helping in the blossoming of the mental faculty in full.
0: మొట్టమొదటి కాశీ,
1: the first one కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
1: the Benares University, grammar is the main subject taught.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రమును అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: Each university has taken up the responsibility of fostering one discipline.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: What is the special subject taught in Navadvip University?
0: Navadvip విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: It has specialized in law.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడి ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: in the Samaravati University not only science,
0: arogya sambandhamainatundi oka shastramnu pradhanamainatundi lakshyamlo teesukunnaru.
1: It has specialized in medicine.
0: Intiye kaakunda
1: not only this,
0: ee oka university yandu neeti nijayitinu penchinappude manava jati oka unnata sthitini pondutundani chintincharu ee oka viswavidyalayam varu.
1: University authorities felt that the morality and integrity are absolutely essential for the total personality.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై కమ్మరి, కుమ్మరి, దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: In order to tread the rightful, truthful path in life, the vocational subjects are also taught, like carpentry and blacksmith, other subject like that.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful?
0: వారి వృత్తికి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: సంగీతము, సాహిత్యము, నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్డ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము,
1: నదర్ యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టూడ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదము నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: The word educare meant to bring out, to bring forth.
0: ఏ విధంగా తీసేదీన్ని?
1: What is it that's to be brought forth?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటిని బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all expert.
0: ఈ లౌకికమైనటువంటి యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: పుస్తకము మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the
0: pustaka,
1: the book.
0: మస్తకము నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుక ఈ bookish knowledge అనేటువంటిది కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge ని తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలం లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్,
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated people.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: self. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ మొదలు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality kawali.
1: But we need quality.
0: Why balance of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: Kanukane, anati prachina vidya samastala yendu, విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామరు అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
0: Yes, జ్ఞానదయ సింధు రగాదస్యత గగున సేవేత మక్షయోధీరో శశియేచ మృతాయిచ సమస్త సమస్యాతి. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రభాణ సుమనస త్రిజి వౌషాధిక సహ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: There were no schools affiliated to the university. There were no schools as such.
0: Ah, university lopala, visvavidyalayam lopala, vidyarthulu enta mandi?
1: How many students were there in every university?
0: 9 leka 10 mandi.
1: The strength, 9 or 10.
0: Goppa vidyavattulu.
1: They are highly
0: goppa university.
1: It's a big university.
0: Inka teachers evaru?
1: Who are professors?
0: Akkada unnatundi teacher ee visvavidyalayam ku vice chancellor.
1: The teacher, the resident, is the vice chancellor.
0: ఇది ఎవరితోన గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
1: దే ఆర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్ నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్
0: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kuda okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kuda ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where
0: deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledhu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాస్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయంలోందో కంపౌండ్ నందో ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: లాబొరేటరీ కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు ఆనాటి అధ్యాపకులకు ఈనాటి విద్యార్థులకు ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There is no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks but you don't read, no time.
0: Vidyarthulara
1: students
0: vidyarthinilara aanadu papers aneetundi ledhu.
1: Students boys and girls there were no stationery papers.
0: Books aneetundi enaadu print kaaledu.
1: No printing printed books.
0: Kevalam maataku maata maataku maata.
1: It is only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్స్ ఫర్ ఎవర్.
0: గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణన్ని దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education, fundamental
0: విశాలమే.
1: It's broad-mindedness.
0: కేవలం నారో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: bhoomilo undinatvanti oka samasta shaktulu kuda nu velupulu teesi
1: all the faculties of mother earth are brought out
0: aa bhoomi oka balance ni kuda nu tappu chesi
1: and the balance of the earth is lost
0: tadwarane jagattu kuda nu aneka pramadamulu teppistunnaru
1: and we are put to danger because of this reason
0: ee naati science chesetundi emiti
1: what is that science
0: science and technological technology emiti ee science and technology
1: we often say science and technology
0: anni kuda nu oka manavuni ante untunnayi
1: everything is present within man
0: neevu chakkaga yochinchesi ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంత నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: ఇఫ్ యూ థింక్ డీప్లీ ఎనఫ్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అండ్ ఎంక్వైర్ యూ విల్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేట్.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్ హీ విల్ సే H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు హైడ్రోజన్ ఒక భాగము మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటారు.
1: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సేస్ దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: యూ డూ మేక్ వాటర్ బట్ డూ యూ డిస్ట్రిబ్యూట్ టు సొసైటీ?
0: కనుకనే సమాజంలో సరి అయినటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫ్ ఇస్ గ్రేట్.
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much Having spent so much of money, you just get tumbler full of water.
0: జీవనదులు మన భారతదేశంలో కావాల్సినట్టు ఉంటున్నాయి. గంగా యమున సరస్వతులు.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మా మోడర్న్ వేజ్ లోపల.
1: How are the modern ways?
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి.
1: The one who purchased spinach.
0: Kura rendanalu.
1: The cost is 2 NS.
0: Kuli pavala.
1: But labor charges 4 NS.
0: Dan intiki devadani pavala vani kuli ivali.
1: To fetch a spinach from home, one has to spend 4 NS.
0: Ee naadu manam chestunnatundi upakaralu.
1: This is sort of activity.
0: Dabbulu kapchu pettunnaru.
1: We spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పోర్.
0: సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, సిక్స్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these six?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెచ్చుతున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్.
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి ఒక బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: educated man with so much of scholarship,
0: కట్టగడపే ఉద్యోగంలో చిక్కక,
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకుని,
1: and he spends money,
0: కట్టగడపే పస్తు పరుగుతున్నాడు,
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No.
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాస్టింగ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
1: షుజు గో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనం అయిపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ, వి ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, pride, pomp,
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం, ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీసుకువస్తుంది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హావ్ టు బ్రింగ్ అవుట్?
0: ఎడ్యుకేర్, ఎడ్యుకేర్,
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీసుకువస్తుంది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ఫర్బేరెన్స్.
0: ఏ కంపాషన్ లేదు.
1: దేర్ ఇస్ నో కంపాషన్.
0: ఓన్లీ ఫ్యాషన్ మాత్రం బయలుదేరింది.
1: నో కంపాషన్ యూ సీ, ఓన్లీ
0: కంపాషన్ ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్, కరుణ, దయ, ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: in our university you don't need to spend no expense.
0: Right, poi evaraina puttinatundi pillavaadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattal akkada.
1: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
0: Meeku telusunu degree kola poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru.
1: You know how much of money they charge per month.
0: Ee charge evaristunnaru?
1: Who are paying the fees?
0: Tallidandulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద చిల్డ్రన్.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతల పడే తల నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair turned grey.
0: Musi koti ani pachivaral ninnu musi musi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inadi manavu kevalam tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: దుర్గుణములు పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడపటికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
0: సంఘంతో చేరాలి.
1: You have to do it
0: since. Teja dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nerchukovali.
1: These are things we have to learn.
0: దుశ్చర్య సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company. Run away from bad company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యూ లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వానికి మాత్రమే.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్
0: యువర్ సెల్ఫ్? వస్తారు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ సో నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్ ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్ ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్ యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి
0: సేస్ సో. మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి
1: after completing education
0: aacharanalo petti
1: they practiced
0: parlok andincheetundi shakti vachinappudu
1: when they have the faculty to transmit
0: knowledge
1: and they all gathered
0: nayana meer ink kutumbaniki velli meer vivaham chesukoni mee tallidandrulu aadarinchi తగినటువంటి ఆదర్శాన్ని వందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అది ఏ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సేక్రెడ్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: అట్ రెసిడెన్స్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: దేర్ వాస్ ఎ గ్రాండ్ ఫాదర్.
0: ఆ గ్రాండ్ ఫాదర్ తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: ఎ గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్
0: ట్వైలైట్. ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్స్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న ఇల్లు.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: One evening, at the time of the twilight, the grandfather sat in the veranda and brought him the tumbler full of water.
0: With
1: the help of spoon, he started taking water, repeating God's name, offering prayer.
0: The modern boy, he work nu maanipoyinadi. Intiki chinatundi
1: work
0: unta chudandi.
1: Homework. He stopped doing his homework.
0: Tatagaru chustu kurchunnadu.
1: He started looking at grandfather.
0: Emti tatagaru oka spoon tho neelu vesukotamu tirigi taagatam spoon tho neelu vesukondu taagatam ee vidhanga chestunnadu enta pichchi vaadu veedu.
1: What is your grandfather drinking spoon after spoon full of water? What's all this?
0: ఈ హోమ్ వర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ హిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్
0: కానీ అంతటితో ఊరుకోలేదు.
1: తాతగారు
0: ఏమిటి మీరు చేస్తుండేది? దప్పేగిన అయిపోతే తమ్మడం ఎత్తుకుని తాగకూడదు. ఒక ఐతురే ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటం.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై వై డి యు లైక్ దట్.
0: చక్కని ఒక సూదెత్తు వేసాడు.
1: అండ్ హి జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
1: యు రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటిల్లో అద్దటం, తిరిగి రాసుకోవటం. ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, రాసుకోవటం. ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిల్ పేపర్ పైన పోయి
1: you dip the pen in the ink bottle every time go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: సో యాజ్ యూ జస్ట్ డూ ఇట్ యు కెన్ రైట్.
0: నాయన కేశవాయన ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: అదేవిధంగానే దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్సెస్ ఆఫ్
0: గాడ్. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకం

0: మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుంది. అది
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా మార్పు చేస్తున్నారు.
1: Balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: And therefore it led to water pollution and you drink this polluted water.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: You have to understand things properly.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదట తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts to killing.
0: Knowledge is
1: skill.
0: Kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: kaam satyame neeti,
1: the reputation
0: satyame neeti,
1: truth is your morality,
0: dharma me reeti,
1: dharma is the procedure,
0: tyagame khyati
1: and sacrifice tyaga is khyati.
0: Ee rupame manava jati
1: and that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెట్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ద రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రెజెంట్.
1: The results of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటున్నది.
1: The past it was a tree.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: And the seed of the past tree is the present.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: And seed of the present will be a tree of future.
0: Future tree, past tree, present seed.
1: Therefore past it was a tree, future tree, present it is a
0: tree. Past ku present ku rendidiki oka seed e mukhyamu.
1: And therefore for the past and the future the present is important.
0: Adi yemana neeti e khyati ennaru.
1: And this

0: నీతిని మొరాలిటీస్ ఖ్యాతి,
1: నీతి లేని జాతి నిర్మూలమైపోతుంది.
0: అండ్ ద హ్యూమన్ రేస్ వితౌట్ మొరాలిటీ ఇస్ బౌండ్ టు రూయిన్.
1: కనుకనే మన యందు నీతిని ప్రధానమైనటువంటి ప్రాణంగా తీసుకోవాలి.
0: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: మొరాలిటీ లేకపోతే సంఘం యొక్క సేవనే మనం చేయలేము.
0: వితౌట్ మొరాలిటీ యూ కెనాట్ లివ్ ఇన్ సొసైటీ, నాట్ సర్వ్.
1: కనుక నేను నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్, అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
0: స్పీక్ ట్రూత్ ఇట్స్ ద మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
0: అండ్ దట్ ఇస్ ఎ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు యూజ్ చేస్తున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణకి ఇంకా అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు,
0: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
0: ఇట్ ఇస్ మ్యారేజ్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
0: ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
0: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వేరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ పూర్వం ఏమి లేదు, నాలుగు కర్రలు పాతేది,
0: ఫోర్ పోల్స్,
1: ఏదో పచ్చక ఆకులు వేసేది, దాంట్లో
0: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
1: ద టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
0: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
0: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
1: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
0: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
0: అండ్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు,
0: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
0: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
0: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎవరీ.
1: కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
0: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జైల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు అందిస్తుంది.
0: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: ఈ సత్యాన్ని కట్టాలి.
0: Then we say, why should we
1: tie them up?
0: Why thorana there
1: banting it up? Plastic aakulanta unnai kada.
0: We have plastic green leaves.
1: Plastic aakulu dechi thorana kattukochu kada.
0: We can have plastic
1: leaves. Dinnu evaru bayitiki poi aakulanta testuntaru.
0: Why should we?
1: And
0: modern students doubt, why should we go out and bring green leaves? It's wrong, it's wrong.
1: Plastic leaves lopala ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
0: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
1: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
0: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
1: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
0: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
0: యు జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్. ఈ చదువు
1: నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
0: వై దిస్ యూనివర్సిటీ?
1: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
0: భగవాన్ విల్ నెవర్
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
0: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
0: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
0: That was the procedure of ancient education.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
0: In those days they taught students at one particular.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
0: ఫ్రెండ్షిప్
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తారు.
0: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
0: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: ఇది కాదు స్నేహం. రెండు బాడీలు ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
0: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
0: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలుసును,
0: యు నో ఇట్,
1: ప్రతి ఒక్కటి కూడాను ఒక పిక్చరే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎ పిక్చర్.
1: మీరు ఇక్కడ ఉన్నంత కాలము మీరు చక్కగా మంచిగా అన్ని విధమైన అనుకూలంగా సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
0: సో లాంగ్ యు ఆర్ హియర్ యు ఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
0: బై ది టైమ్ యు గో బ్యాక్
1: ఈ టీవీలు
0: టీవీ
1: సినిమాలు
0: సినిమా
1: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
0: యు హావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
0: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్.
1: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
0: యు హావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇగో విద్యకు సంబంధించిన చూడండి,
0: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాలు మీరు చూడండి,
0: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
0: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
0: టీబీ
1: అనగా క్షయరోగము అని.
0: టీబీ ట్యూబర్క్లోసిస్.
1: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
0: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విదిన్, వాట్ విల్ హ్యాపెన్?
1: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
0: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
0: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
1: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
0: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
1: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
0: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
1: టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
0: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, యూ
1: జస్ట్
0: షౌట్ అట్ యువర్ మదర్.
1: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
0: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
1: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
0: యు ఆల్సో కోఆపరేట్,
1: హెల్ప్ చేయి,
0: హెల్ప్ యువర్ మదర్.
1: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
0: గెట్ హై డిగ్రీ,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: గొప్ప పేరును పొందండి,
0: వెరీ గుడ్ నేమ్,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకంతా పోండి,
0: గో బ్రో,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ
0: బట్
1: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
1: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు,
0: యు మే గో ఎనీవే.
1: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
0: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: అందరితోన మంచిగా స్నేహం చేయి,
0: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
1: మంచి మాటలు మాట్లాడు,
0: స్పీక్ వెల్,
1: మంచి పనుల్లో ప్రవేశించు,
0: డూ గుడ్ డీడ్స్.
1: అప్పుడు నీవు మంచివాడైపోతావు,
0: దెన్ యు విల్ బి గుడ్.
1: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వం.
0: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
0: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
1: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
0: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
0: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
1: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
0: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
1: కానీ గుడ్ మ్యాన్,
0: గుడ్ మ్యాన్
1: అంత ఆదర్శమే చూస్తాడు.
0: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
1: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
0: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: కానీ రాములే గుడ్ మ్యాన్.
0: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
1: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
0: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
1: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
0: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్,
1: ఈ వాంచ్ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నే నాశనం చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
1: క్రోధం చేత హిరణ్యకశిపుడు, క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాలు నాశనం అయిపోయాడు.
0: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
1: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
1: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
1: ఆల్ ద ప్లానెట్స్. పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు, కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్, బికాజ్ ఆఫ్ యాంగర్ హి రూయిన్ హింసెల్ఫ్.
1: ఉండేటువంటిది
0: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
1: దుర్యోధనకి లోభితనము.
0: దుర్యోధన వాజ్ గ్రీడీ.
1: లోబి లోబి లోబి లోబి లోబి.
0: హి వాజ్ ఎ మైజర్.
1: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
0: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
1: అంత లోబి
0: స్పేస్
1: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
0: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
1: ఆ రావణుడు కాని, ఆ హిరణ్యకశిపుడు కాని, ఈ యొక్క దుర్యోధను కాని, దుశ్శాసనుడు కాని పూర్తి నాశనం అయిపోయారు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
1: వాళ్ళు నాశనం కావటమే కాకుండా వాళ్ళ వంశాలంతా నాశనం చేసుకున్నారు.
0: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
1: ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో?
0: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
1: యోచన చేసుకోండి.
0: Think well.
1: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
0: When you watch a bad man, you will be reminded of your own bad
1: quality. కాబట్టి వానికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
0: When you come across a good man, all the good in you will come out.
1: కాబట్టి వానికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
0: The relationship develops because of the innate qualities common to people.
1: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
0: Unify everybody.
1: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
0: When there is unity, the divinity will shine forth, manifest.
1: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
0: We should not have everybody as a friend.
1: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
0: Investigate clearly what is good, what is bad.
1: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
0: In matter of help, be ready to help anybody.
1: అంటే దోషం లేదు.
0: Help everybody. All the time.
1: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
0: Never hate anybody.
1: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
0: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
1: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
0: In fact, we don't receive single naya paisa.
1: ఏమైనా బాధలు లేవు.
0: No suffering.
1: Medical fees లేదు.
0: No medical fee.
1: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
0: నో ట్యూషన్ ఫీ.
1: లైబ్రరీ ఫీజు లేదు.
0: నో లైబ్రరీ
1: ఫీజు లేదు.
0: నో స్పోర్ట్స్ ఫీ. నో లైబ్రరీ ఫీ.
1: హెల్త్ ఫీజు లేదు. ఏ ఫీజు లేదు.
0: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: ఫీజు ఏది లేకపోవటంలే పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
0: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్, యూ ఎంజాయ్ పీస్.
1: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
0: అవుట్ సైడ్ fees is collected in every possible way.
1: Peace ekkadu vastundi akkadanta pieces e pieces e pieces e.
0: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
1: Peaceful ga pratikandi.
0: So lead a peaceful life.
1: Good people ga pratikandi.
0: And lead a good life.
1: Adarsha manavudiga untundandi.
0: Be an ideal man.
1: Adi eena sathikochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
0: That is the gift of Bhagavan to all of you on this occasion of
1: convocation. Daivatvanni matram meer maravakandi.
0: Never forget what Bhagavan tells you.
1: Adi e mee pranamu.
0: That's your life.
1: అదే మీ సర్వము.
0: That's everything in life.
1: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
0: keep God in you.
1: సేవకా తత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
0: Serve the society thereafter.
1: తప్పక అన్నింటి మార్గం యందు కూడాను మీకు జయమే కలుగుతుంది.
0: You are bound to be successful.
1: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
0: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
1: కనుక అలాంటి సక్సెస్ మీరు పొంది,
0: be successful that way.
1: మీరు ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants you to lead a blissful life.
1: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
0: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
1: అట్ ఆల్. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
0: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
1: నాట్ మోడర్న్ గర్ల్స్.
0: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
1: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
0: ది గర్ల్స్ ఇన్ ది ఏషియన్ ఏన్షియన్ డేస్ క్రై.
1: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను చెప్పాను, అబ్బాయిని ఎత్తుకుని రామ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
0: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
1: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
1: ఇట్ ఇస్ రైట్.
0: And this is the right.
1: This is the left.
0: And this is the left.
1: Right always right.
0: Right is always
1: left. Left always left.
0: Left has got to be left at one time or another.
1: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
0: Left always does bad activity.
1: Right always good work చేస్తుంది.
0: Right does good work.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
0: You to earn money, you to do job, you be happy, but be ideal.
1: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
1: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
0: టుడే ఇఫ్ యు
1: తప్పింది కాదు. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్ యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో భవిష్యత్తులో
1: బాగుపడాలి. నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులు గౌరవించు.
0: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
1: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to face the consequences.
1: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
0: You are bound to suffer the consequences.
1: Do good.
0: So do good.
1: Be good.
0: Be good.
1: And see good.
0: And see good.
1: This is the way to God.
0: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning. You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: as part of Thursday Live from Prashant Nilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 18 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस सुधा सदृश प्रवचन में समय और उसके सदुपयोग करने के महत्व पर प्रकाश डालते हुए सभी उम्र वालों को इसके प्रति जागरूक रहने का उपदेश देते हैं। मानव जीवन में यौवन और नदी का जल समान है। एक बार यदि ये आगे निकल जाते हैं तो इनका लौटाना असंभव है। अतः जीवन को सार्थक करने हेतु समय के रहते ही व्यक्ति को सावधान हो जाना चाहिए। स्वामी कहते हैं कि मानव जन्मते समय कोहम के स्वर में रोता है, परंतु जीवन में अंतिम घड़ी के आने से पहले ही उसे सोहम की स्थिति में पहुंच जाना चाहिए। चार प्रकार के भक्तों का विश्लेषण करते हुए स्वामी स्पष्ट करते हैं कि जो लौकिक जगत संबंधी तत्वों की अपेक्षा ईश्वर को ही मांगता है वही धन्य है, परंतु अधिकांश लोग अज्ञानवश इस तथ्य से अनभिज्ञ रहते हैं। अतः अपने कर्तव्यों का सतत निर्वाह करते हुए जो ईश्वर का चिंतन करता है उसके समस्त कार्य पूर्ण सफल हो जाते हैं। इस कलयुग में सभी साधकों का एकमात्र गंतव्य यह सतत नाम स्मरण ही है। श्रीमद् भगवद गीता से उदाहरण देते हुए स्वामी इसी तथ्य की पुष्टि करते हैं।
4: तस्मात् सर्वेषु कालेषु मां मनुस्मरयुज्यच मयत्पित मनोबुद्धि अर्जुन एल्ल कालमुलंदु नन्नु स्मरिंचु నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయము లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
3: తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర్
5: యుద్ధ చ
3: మయ్యర్పిత मनोबुद्धिर मामे वैश्यस्य संशयः। श्री कृष्ण ने अर्जुन को उपदेश दिया कि हे अर्जुन, हर समय मेरा ही स्मरण करते रहो, अपने मन और बुद्धि को मुझे अर्पित कर अपने स्वधर्म जो युद्ध करना है उसे करते रहो, तुम अवश्य मुझे प्राप्त करोगे, इसमें कोई संशय नहीं है।
4: ప్రపంచములో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది. ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి, కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
3: సంసారమే విద్యమాన్ అత్యంత మూల్యవాన్ వస్తువుమే సమయ సబ్సే మూల్యవాన్ హై. సబ్కో స్వయం యహ విచారనా చాహియే కి ఐసే మూల్యవాన్ సమయ కా ఉపయోగ హమ్ కైసే కర్ రహే హై. కాల కాల ప్రపన్నానాం కాల కిమ్ న కరిష్యతి. కాల్ కో భీ నిగల్నే వాలే ఈశ్వర్ కో కాల రూపీ దేహ కే సహారే కర్తవ్య రూప మే కర్మో కే మాధ్యమ సే సార్థక్ కర్నా హీ మానవ కా ప్రధాన కర్తవ్య హై.
4: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము. కోల్పోయిన ఆరోగ్యమునైనా కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు. మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు. ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
3: బీత్ గయే సమయ కో హమ్ జరా భీ లౌటా నహీ సక్తే హై. బిగడే హువే స్వాస్థ్య కో ధన్ చుకాకర్ వాపస్ పాయా జా సక్తా హై. పరంతు బితా చుకే సమయ కో వాపస్ లౌటానా సంభవ నహీ హై. ఐసే పవిత్ర एवं मूल्यवान समय का सदुपयोग करने के प्रयत्न हमें करने चाहिए.
4: अनंत कालములో మన జీవితము క్షణికమైనటువంటిది, కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని యందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము. మన జీవితములో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
3: అనంత కాలమే హమారా జీవన్ క్షణ మాత్ర హై. దృశ్య కల్పిత జగత్ కో హీ సత్య మాన్కర్ ఇస్ థోడే సే సమయ కో భీ ఉసీ మే బితాతే హువే హమ్ అప్నే జీవన్ కో వ్యర్థ కర్ రహే హై. హమ్ అప్నే జీవన్ మే సింహావలోకన్ కర్నే పర్ కౌన్ సీ విశిష్టత ప్రాప్త కర్ సకే హై కా సహీ ఉత్తర్ నహీ మిల్ రహా హై.
4: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు. ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అంటే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం. కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు. కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
3: జనంతే సమయ మానవ కోహం కోహం కోహం కి ఆవాజ్ మే రో రహా హై. సారా జీవన్ కోహం కోహం. मैं कौन हूं मैं कौन हूं मैं कौन हूं मैं ही व्यर्थ बिता देने पर तुम कौन हो यह तुम कब जान सकोगे. परंतु जीवन का आंतरिक अर्थ यह नहीं है. कोहम से आरंभ कर सोहम से समाप्त करना चाहिए.
4: नीनी दानि అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి. కానీ మానవుడు తన ముందున్నటువంటి యొక్క వస్తువులు మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
3: మే వహీ హూ అర్థాత్ दैवत्व हूं के सत्य से अवगत होकर प्रशांति को प्राप्त करना चाहिए. परंतु मानव सामने की वस्तु को ही लक्ष्य बनाकर आगे क्या होने वाला है आगे क्या आने वाला है इसे नहीं जान पा रहा है. निरंतर सामने के पदार्थ को आकर्षित करने की दृष्टि को ही बढ़ा रहा है, परंतु यह नहीं विचार रहा है कि आगे किस प्रकार के खतरे आने वाले हैं।
4: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది. కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను వేచి ఉంటున్నది. అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును, ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించబోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుచున్నది. కాని ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది. కాని ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుచున్నది ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోవచ్చున్నది. కాని తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పచ్చి గమనించటం లేదు.
3: ఏక్ మేంఢక్ సామ్నే కే కీడే కో అప్నా భోజన్ మాన్కర్ ఉస్ పర్ ఖుషీ సే కూదనే కే లియే తయ్యార్ హై, పరంతు ఉస్ మేంఢక్ కే పీచే ఉసే నిగల్నే కే లియే ఏక్ సాంప్ ఇంతజార్ మే హై, పరంతు यह सांप भी आगे क्या होने वाला है इस पर न विचारते हुए केवल भोजन मिलने की बात से खुश हो रहा है, परंतु इस सांप को निगलने के लिए उसके पीछे एक मोर छिपा हुआ है। यह मोर भी भरपूर भोजन मिलने की खुशी में है, परंतु वह यह नहीं जान पा रहा है कि उसके पीछे एक शिकारी ఉసే తీర్సే మార్నే కో తయ్యార్ హై.
4: అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుఫ్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకుని లేక ఏదో ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోను ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము. ఏ క్షణములో ఏ నిమిషములో ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలం వ్యర్థం గావించుకుంటున్నాం.
3: ఇసీ ప్రకార్ హమారీ ఆయు కే పీచే ఏక్ కే పీచే ఏక్ కర్కే జో ఛిపే హై ఉన్సే అనభిజ్ఞ రహతే హువే ఆగే సబ్ కుచ్ కర్నే కే ఉత్సాహ మే హమ్ ఆగే బఢ్తే జా రహే హై. కిస్ క్షణ किस प्रदेश में कैसे कष्ट आएंगे, किस प्रकार के खतरे आन पड़ने वाले हैं, इस सत्य से अनभिज्ञ रहते हुए हम समय का दुरुपयोग कर रहे हैं.
4: కనుక కాలమును మనము సద్వినియోగపరచవలనన్నా మనము తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకురక రాదు. యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయమునందు కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయము.
3: అత యది హమే సమయ కా సదుపయోగ్ కర్నా హై తో హమే అప్నే కర్తవ్యో సే అవగత హోకర్ ఏక్ క్షణ కో భీ వ్యర్థ న కర్తే హువే పవిత్ర కర్మో మే ప్రవేశ్ కర్నా చాహియే. లాఖో కరోడో కీ సంపత్తి లుటాకర్ భీ హమ్ बीते समय में से एक पल को भी नहीं लौटा सकते हैं. यौवन अत्यंत प्रधान है, प्रामाणिक है. प्रत्येक विषय में आदर्शपूर्ण जीवन बिताने का सही समय यही है.
4: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నదీ జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు. ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి. కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి. ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు. మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
3: మానవ జీవన్ మే యౌవన్ और नदी में बह गए जल को लौटाना संभव नहीं है. इस सत्य से अवगत होते हुए युवाओं को समय का सदुपयोग करने के प्रयत्न करने चाहिए. समय को आधार और साक्षी भूत बनाते हुए हमें अपनी जीवन नौका को खेने का प्रयत्न करना चाहिए। आगे क्या कुछ होने वाला है इससे हम अवगत नहीं हो रहे हैं। हमें अपने जीवन लक्ष्य को दृष्टि में रखना चाहिए।
4: భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది. ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు. మా మనుస్మరయుజ్యచ, మా మనుస్మరయుజ్యచ. అర్జున, నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడాను నీవు ఆచరించు, కాని మా మనుస్మరియుజ్యచ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకు ఇందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటవు.
3: భగవద్గీతనే భక్తి యోగమే విశేషత కాలకో హి ప్రమాణ కే రూప్ మే స్వీకార్ కియా హై. గీతాచార్యనే ఉపదేశ దియా కి వైరాగ్య కే సహారే న సహీ, సమయ కా కర్తవ్యో కే సహారే, सर्व कर्म भगवत प्रीत्यर्थम से सभी कर्मों को निभाने पर जीवन सार्थक होगा। मां मनुस्मर
5: युद्ध च,
3: हे अर्जुन, अपने स्वधर्म युद्ध करने को तुम निभाते रहो, परंतु मां मनुस्मर
5: युद्ध च,
3: मेरा स्मरण करते हुए तुम युद्ध करो, तब किसी भी प्रकार के दोष तुम्हारा स्पर्श नहीं कर पाएंगे।
4: నీ కర్తవ్యమును విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు. సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు. నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు. భయ తుమిత మనోబుద్ధి, నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు. ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కడ కూడా మనకు ఉండవు.
3: అప్నే కర్తవ్యం కో త్యాగ కర్ జంగల్ మే జాకర్ తప కర్నే కా ఉపదేశ్ నహీ దియా. సబ్ కుచ్ త్యాగ కర్ సంసార్ సే విముఖ్ హోకర్ సన్యాసీ బననే కా ఉపదేశ్ నహీ దియా. ఘర్ బార్ త్యాగనే కీ ఆవశ్యకతా నహీ హై. జో భీ కరో, జో భీ దేఖో, జో భీ కహో, जो भी विचारो, परंतु मेरी भावना के साथ करो, ऐसा उपदेश दिया। कहा कि अपने मन और बुद्धि को मुझे अर्पित करो। इस प्रकार का समर्पण करने पर किसी भी प्रकार की कठिनाइयां नहीं होंगी।
4: కానీ ఈ మాత్రమైనా కూడా నువ్వు భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు. ఈ నమ్మకమును మనం అభివృద్ధిగర్చుకోవాలి. కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని ఎందు ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుచున్నవో ఎవరికి నీ అర్థం కావు. ఎందు దృఢశక్తిని మనం అభివృద్ధిపరచుకోవాలి.
3: ఇతనా మాత్ర భీ భగవద్ అర్పణ కర్ కర్మో మే ప్రవేశ్ కర్నే కే లియే ఆవశ్యక్ శక్తి ఔర్ సామర్థ్య తథా దృఢ విశ్వాస్ సే మానవ్ హాథ్ ధో బైఠా హై. ఐసే విశ్వాస్ కో मानव को बढ़ाना चाहिए। आज के शिक्षाविद और नागरिक विश्वास के दो नेत्रों से रहित दृष्टिहीन से हो गए। किन किन लोगों के जन्म, किन कारणों से, किन प्रदेशों में कौन से स्थान ग्रहण कर रहे हैं किसी को पता नहीं, परंतु भक्त को अपने अंदर दृढ़ शक्ति को बढ़ाना चाहिए।
4: ये कार्यक्रम ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి. ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు. ఒక చిన్న పక్షి టిక్టిభము అంటారు దాని పేరు. ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకొని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది. అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
3: జో కార్య భీ హమే కర్నా హై తో ఉస్కే లియే దృఢ సంకల్ప కో లేనా చాహియే. ఇస్ దృఢ సంకల్ప కే నా హోనే పర్ మానవ ఛోటే సే ఛోటా కార్య భీ నహీ కర్ సక్తా హై. ఏక్ ఛోటా సా పక్షీ జిసే టిట్టిభ్ కహతే హై వహ సముద్ర కే తట్ పర్ అండే దేతీ ఔర్ సానంద జీవన్ బితానా చాహ రహీ థీ. పరంతు కభీ కభీ బడీ బడీ లహరే ఆతీ ఔర్ ఉస్కే అండే బహ జాతే థే.
4: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ, నిస్పృహతోపుల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది. సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి. సముద్రుని ఈ పక్షి ఏమి చేయగలదు, కానీ ఇంత పెద్ద సముద్రమే నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. ఏమైనా సరే ఈ సముద్రాన్ని ఖాళీ చేయాలి అనేటువంటి దీక్షను పట్టింది.
3: ఇస్ ప్రకార్ సముద్ర ద్వారా అప్నే అండే నిగలే జానే పర్ ఇస్ టిట్టిభ్ కో బడీ నిరాశ ఔర్ విరక్తి హుయీ. ఇస్ పక్షీ కో సముద్ర పర్ బడా క్రోధ ఆయా. పరంతు యహ్ పక్షీ సముద్ర కా క్యా బిగాడ్ సక్తా హై, పరంతు ఇతనే బడే సముద్ర సే కైసే నిపట్ సక్తా హూ యహ్ విచార్ కర్కే వహ్ నిరాశ నహీ హువా. జో భీ హో మై ఇస్ సముద్ర కో ఖాళీ కరుంగా, ఐసా ఉస్ పక్షీ నే సంకల్ప కియా.
4: ఈ దృఢ నిశ్చయమైనటువంటి తన హృదయంలో చేసుకుంది. తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం, బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం, బయట పో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది. కట్టకడపడికి ఏమి జరిగింది, సముద్రుణ్ణి జయించింది ఈ పక్షి. ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది. ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది. విష్ణువు సహాయంతో సముద్రాన్ని దండించింది. ఇంకపైనా నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలవకునివ్వకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు.
3: అప్నే హృదయమే సంకల్ప కో దృఢ కియా, అప్ని ఛోటీ సీ చోంచ్ సే థోడా సా పానీ లాతా ఔర్ బాహర్ ఉడేల్తా. ఛోటీ సీ చోంచ్ సే థోడా సా పానీ లాతా ఔర్ బాహర్ ఉడేల్తా. ఇస్ ప్రకార్ ఉస్నే సముద్ర కో ఖాళీ కర్నే కా నిశ్చయ కియా. అంతతః క్యా హువా, వహ పక్షీ సముద్ర పర్ విజయీ హువా. ఉస్నే గరుడ్ కీ సహాయతా లీ. గరుడ్ కే రికమెండేషన్ సే భగవాన్ విష్ణు కే అనుగ్రహ కో ప్రాప్త కర్ సకా. ఇస్ ప్రకార్ ఉస్నే సముద్ర కో దండిత్ కియా. సముద్ర నే ప్రామిస్ కియా కే ఆగే కభీ తుమ్హారే అండో కో హాని నహీ పహుంచాఉంగా.
4: కానీ టిట్టిమ పక్షి ఎక్కడ, సముద్రం ఎక్కడ. కానీ అదే విధంగానే మనం నిరాశకు గురి కారాదు. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవయ్యగునా అని నిరాశకు గురి కాకూడదు. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవయ్యగునా అని బలహీనత ఎందుకు చెందాలి. కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిత ద్వీపమునెవరు పట్టగలరు. అజహరాదులకైనా అందని వాడవు నీరూపు గనుగొనెవరి తరము. సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరెడు సాధ్యమగునా. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు. సర్వజలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా.
3: ఏక్ ఛోటా సా టిట్టిభ్ పక్షీ కహా ఔర్ ఏక్ సముద్ర కహా. ఇసీ ప్రకార్ హమే భీ నిరాశ నహీ హోనా చాహియే. బ్రహ్మాండ పర్యంత వ్యాప్త తుమ్హారే లియే మందిర్ కైసే బనా సక్తా, ఐసా విచార్ కర్ నిరాశ నహీ హోనా చాహియే. బ్రహ్మాండ పర్యంత వ్యాప్త తుమ్హారే లియే మందిర్ కైసే బనా సక్తా, ఐసా విచార్ కర్ కమ్జోర్ క్యో పడే. కోటి సూర్య కే ప్రకాశ సే దీప్త తుమ్కో ఛోటా దీపక్ మిట్టి కా కౌన్ దే సక్తా. అజహరాది కీ సమజ్ మే ఆతే నహీ, రూప్ తుమ్హారా కోయి కైసే దేఖ్ సకేగా. సకల ప్రాణియో మే కర్తే తుమ్ సంచార్, నామకరణ తేరా కోయి కర్ పాయేగా. ब्रह्मांड सकल को तुम उदर धरे, क्या भोजन तुमको कोई खिला सकेगा? सकल जलों में करते तुम संचार, कैसे कोई करा सकेगा तुमको स्नान?
4: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేదు. కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్, నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
3: ఇస్ ప్రకార్ కి భ్రాంతియోసే ईश्वर के लिए कुछ नहीं कर सकते, जैसी दुर्बलता को हमें अवसर नहीं देना चाहिए. ब्रह्मांड पर्यंत व्याप्त तुम मेरे हृदयालय में निवास कर रहे हो कि धीरता के साथ ईश्वर को हृदयाकाश में प्रतिष्ठित कर लेना चाहिए. अणोरणीयान महतो महीयान, बृहद में तुम बृहद बने हो परंतु अल्पता में मेरे हृदय में आधे इंच के स्वरूप में ही बसे हो.
4: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించుటకు సాధ్యమవుతుంది. భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే, దృఢ నిశ్చయం వల్లనే. బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడపు తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢశక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు.
3: ఐసే దృఢ సంకల్ప కే కర్నే పర్ హీ హమ్ దైవత్వ కో ప్రాప్త కర్ సక్తే హై. భగీరథ గంగా కో ధర్తీ పర్ లాయ కైసే? ఐసీ ప్రతిజ్ఞా ఔర్ దృఢ సంకల్ప కే కారణ హీ. బుద్ధ భీ తపస్యా కర్కే निर्माण प्राप्ति के लिए आवश्यक शक्ति को प्राप्त कर सके.
4: ఒకానొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు పిచ్చిమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు. నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే. ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె బిచ్చమెత్తుతున్నావని విన్నాను.
3: ఏక్ బార్ జబ్ పితా శుద్ధోదన్ కో పుత్ర కే భిక్షాటన్ కర్నే కీ బాత్ మాలూమ్ హుయి తో ఉన్హోనే ఉన్హే ఏక్ ఖబర్ భేజీ. వత్స్, మేరే పితామహ మహారాజా థే, మేరే పితా మహారాజా థే, మై భీ మహారాజ హూ, తుమ్ భీ మహారాజ హో. एक राजकुमार होते हुए भी सामान्य व्यक्ति की भांति तुम भीख मांग रहे हो, ऐसा मैंने सुना है.
4: धनकनक वस्तु वाहन आदुलकु तक्कुव लेदु, भोग भाग्यमुलकु ए विधमैनटुवंटि लोटु लेदु. आनंदंगा वच्चभोज्यमुलतो भुजिंची हंसतूलिका पानुपैन पवलिंचगलिगिनटुवंटि नीवु केवलमु कठिनमैनटुवंटि राळ्ळपैन पवलिंची కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటమ్ముడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
3: ధన్, సోనా, వస్తు, వాహన్ ఆదికి కమీ నహీ హై, భోగ్ ఔర్ సంపత్తి కీ కోయి కమీ నహీ హై. సానంద్ అనేక వ్యంజనో సే యుక్త భోజన్ కర్ సుసజ్జిత్ శయ్యా పర్ ఆరామ్ కర్నే లాయక్ తుమ్ కఠిన్ పత్థరో పర్ సో రహే హో. ఏక్ ఘడే కో హాత్ మే లేకర్ घर घर घूमकर भीख मांग रहे हो, जिससे मुझे असहनीय पीड़ा हो रही है.
4: నీ వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు. ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
3: యది తుమ్ వాపస్ లోటనే కు తయారు హో తో మై సారే ఆవశ్యక్ ఇంతజామ్ కరుంగా. యే బాతే సున్కర్ బుద్ధ హస్ పడే. ఖబర్ లాయ వ్యక్తి సే బుద్ధ నే కహా, మేరే పితామహ మహారాజా హై, मेरे पिताजी भी महाराजा हैं, सभी महाराजा ही हैं, परंतु मेरा जन्म ऐसा नहीं है। मेरे पितामह सन्यासी थे, मेरे पिता सन्यासी हैं, मैं सन्यासी हूं, मेरा पूरा जीवन सन्यासत्व से ही जुड़ा है।
4: नीव नन्नु निजमुगा रावालनी कोरुटे सत्यमैनप्पुडु నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు. రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? నాకు ఎట్టి రోగములు కూడాను సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తానన్నాడు.
3: मेरा वापस लौटना ही चाहते हो तो पहले इसका उत्तर दो कि क्या मुझे मृत्यु से बचाने की शक्ति तुम में है? दूसरा, मुझे सदा के लिए रोगी बनने से रोकने की शक्ति क्या तुम में है? मुझे बुढ़ापा आने से रोकने की शक्ति क्या तुम में है? मुझे किसी प्रकार के रोग से संक्रमित होने से बचाने का सामर्थ्य क्या तुम में है? इन प्रश्नों का सही उत्तर दोगे तो मैं तुरंत वापस लौट आऊंगा।
4: जन्म दुःखम जरा दुःखम जाया दुःखम पुनः पुनः अंत्यकाले महादुःखम तस्मात् जाग्रत जाग्रत जाग्रत इवन्नी कूडनु मनकु तेलिसि अनुभविंचेटुवंटि व्यक्तुल योक्क दृश्यमुनु मनं चूची ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకను ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు. ఉన్నదర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి. ఇదే నిజమైన మానవుని యొక్క లక్ష్యము.
3: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్
5: जाग्रत जाग्रत.
3: उन्होंने पिता को कुछ कठोरता के साथ उत्तर दिया. यह सब जानते हुए, भुक्त भोगी लोगों को देखते हुए, संसार में घटित होने वाले विषयों के बारे में जानते हुए फिर अज्ञान में पड़ना क्या सही है? इसमें निहित सत्य से हमें अवगत होना चाहिए. यही मानव का यथार्थ लक्ष्य है.
4: పాంచభౌతికము దేహము, దేహము కూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు పడుకింపక దేహికి చావు కుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటిది ఇంకో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదమేమిటి? ఒకటి క్షేత్ర రెండక్షరములు, ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడక్షరములు. క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి? ఇది రెండక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకున్నది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞలు. అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు. అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
3: पांच भौतिक है देह जो निश्चय ही गिर जाएगी. शाश्वत है देही जो है निर्बंध मुक्त और स्वच्छंद. सत्य निहारो तो वही सर्व सृष्टि का देवाधिदेव. इससे पहले भाषण देने वाले बालराजू ने 13वें अध्याय क्षेत्र क्षेत्रज्ञ विभाग योग को आरंभ किया. क्षेत्र और क्षेत्रज्ञ में अंतर क्या है? पहला है क्षेत्र, दूसरा है क्षेत्रज्ञ. पहला क्षेत्र दो वर्णों का है, दूसरा क्षेत्रज्ञ तीन वर्णों का है. क्षेत्रज्ञ और क्षेत्र में अतिरिक्त वर्ण क्या है? ज्ञ ही अतिरिक्त वर्ण है. ज्ञ कार्ययुक्त शब्द क्षेत्रज्ञ है और ज्ञ कार रहित शब्द क्षेत्र है. अर्थात देह ज्ञान रहित है और क्षेत्रज्ञ ज्ञान सहित है.
4: आई थी క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు. అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం, ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు. మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం, నా దేహము అంటున్నాం. నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు. అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: ఫిర్ భీ కృష్ణనే కహా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, అర్థాత్ క్షేత్ర భీ మై హీ హూ, క్షేత్ర ఉస్కా నివాస్ హై, దేహ జో ఉస్కీ ఉపాధి హై ఉసే భీ వహ అప్నా మాన్ రహా హై. హమ్ మేరీ దేహ కహ రహే హై, తుమ్హారే దేహ కే నా హోనే పర్ భీ స్వయం కో దేహ మాన్ రహే హో. ఇసీ ప్రకార్ క్షేత్రజ్ఞ కా దేహ నా హోనే పర్ భీ దేహ కో అర్థాత్ క్షేత్ర కో అప్నా మాన్ రహా హై.
4: అయితే నాది అన్నప్పుడు తాను వేరుగా అవడానికి అవకాశం ఉంటుండాలి. ఇది నా కర్చీఫ్, అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి. వేరు కావడానికి తనప్పుడు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి. అదేవిధంగా నేను నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి. అదేవిధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: यह मेरा है कहने पर स्वयं के अलग से होने की संभावना है. यह मेरा कर्चिफ है ऐसा कहने पर मैं अलग से हूं और कर्चिफ अलग से है. इसी प्रकार मेरी देह कहने पर मैं अलग से हूं और देह अलग से है. इसी प्रकार क्षेत्र रूपी देह में रहने वाले क्षेत्रज्ञ ने मैं भी और मेरा भी वही देह है ऐसा कहा. देह मैं ही हूं कहने पर देह को कभी भी त्याग दिया जा सकता है.
4: దేహమున్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు. దేహిని గుర్తించే నిమిత్తమై దేహాన్ని అనుగ్రహించాడు. దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము. సర్వకర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు ప్రాణములు, ఐదు కోశములు, శేఖజీవి, దీనికి చేర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం. దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
3: దేహ కే రహనే తక్ ఉస్సే అవగత హోనా చాహియే. దేహీ సే అవగత హోనే కే లియే హీ దేహ ప్రదాన్ కియా గయా హై. యది దేహ హీ నా హో తో దేహీ కో ఖోజ్ నహీ సక్తే హై. సభీ కర్మో ఔర్ సాధనాఓ కా ఆచరణ హమ్ దేహ కే మాధ్యమ్ సే హీ కర్ రహే హై. 5 కర్మేంద్రియ, 5 జ్ఞానేంద్రియ, 5 ప్రాణ, 5 కోశ, 1 ఆత్మా, ఇన్ 21 తత్వో సే బని హై హమారీ దేహ. ఇన్కే సాథ్ మన్, బుద్ధి, చిత్త ఔర్ అహంకార్ భీ జుడ్తే హై.
4: కనుక మాయ 25 మర్మములు అన్నాడు. కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు. బ్రతుకులన్నీ మాయ, భవబంధములు మాయ, సంసారమది మాయ, చావు మాయ. మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా. మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు. కార్యరాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది. దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా మారిపోతున్నాయి.
3: అత మాయామే జన్మే పలే బడే హే మాయామే హీ బుద్ధిహీన బన్ నహీ జానతే మాయా కో సారా జీవన్ మాయా భవబంధన మాయా పరివార్ బడీ మాయా మృత్యు భీ హే మాయా మాయా జీవన్ कैसे फंसे इस माया में. हम जो कुछ देखते हैं और जो कुछ विचारते हैं सब माया ही है. एक क्षण में जो था वह एक क्षण में नहीं है। पहले जो राजा और राज्य थे बड़े गर्व के साथ रहते थे, आज वे सब कहां हैं? कितने राजा और सम्राट थे, परंतु सभी कालचक्र में विलीन हो गए। दिन, महीने, वर्ष, युग सभी बदलते जा रहे हैं।
4: కనుక కాలము ఒక ప్రవాహం. ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు. ఎవరిని ఎవరు కాపాడగలరు? సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి. అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు, ఇదే జీవితానికి గుట్టు. ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: అత సమయ ఏక్ ప్రవాహ హే. సమయ కే ఇస్ ప్రవాహ మే सभी पदार्थ, व्यक्ति और विषय बह जाने वाले ही हैं। बह जाने वाली एक वस्तु का दूसरी बह जाने वाली वस्तु को बचाना कदापि संभव नहीं है। कौन किसे बचा सकता है? सर्वरक्षक ईश्वर ही सबकी रक्षा करने वाले हैं। वही इस काल प्रवाह का तटबंध है। यही जीवन का रहस्य है। इस రహస్య కో జాన్ పానే వాలా హి వ్యక్తి హై.
4: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి. జగత్తును నమ్మకూడదు, ఒక్కటి. మృత్యువుకు భయపడకూడదు, దైవాన్ని వదలకూడదు. ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం. ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: అత హమే ఈశ్వర్ కా విస్మరణ న కర్తే హువే, జగత్ పర్ విశ్వాస్ న కర్తే హువే, జీవన్ మే దివ్యతా కా అనుభవ ప్రాప్త కర్నా చాహియే. ఏక్, జగత్ పర్ విశ్వాస్ నహీ కర్నా చాహియే. దో, మృత్యు సే భయభీత్ నహీ హోనా చాహియే. తీన్, ఈశ్వర్ కో ఛోడనా నహీ చాహియే. యే తీనో హీ हमारे जीवन के लिए प्रामाणिक हैं। भक्ति योग इसी का उपदेश विविध आधारों के सहारे देता आया है।
4: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది. 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం. ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు. భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి. ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: భక్తి యోగనే భక్త్ కే లియే ఆవశ్యక్ 64 లక్షణో కా నిరూపణ కియా హై. ఇన్ 64 లక్షణో కా వ్యక్తి మే హోనా సంభవ నహీ హై. కిసీ ఏక్ లక్షణ కా భీ ఆచరణ కరే తో వహీ కాఫీ హై. ఈశ్వర్ కే ప్రతి ప్రగాఢ విశ్వాస్ హోనా చాహియే. दृढ़ संकल्प के साथ ईश्वर पर विश्वास करोगे तो तुम्हें कुछ और करने की आवश्यकता नहीं है.
4: मैच बॉक्स लोपला 50 मैच स्टिक्स उंटाई. కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు. అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనం ఆచరణలో పెడితే అంతే చాలు.
3: మ్యాచ్ బాక్స్ మే 50 मैच स्टिक्स होते हैं, परंतु हमें आग चाहिए तो एक मैच स्टिक से आवश्यक आग पा सकते हैं. हमें 50 मैच स्टिक्स घिसने की आवश्यकता नहीं है. इसी प्रकार 64 लक्षणों में से किसी एक का भी आचरण करना ही काफी है.
4: गुणमु प्रेमा. కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ. లివ్ ఇన్ లవ్. కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వము కూడా దైవమే చూసుకుంటాడు. ఇదే భక్తి మాం మే ప్రియో నరః. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: ఇన్ గుణో మే అత్యంత ప్రధాన ప్రేమ హై. అత ప్రేమ హి ఈశ్వర్ హై, ఈశ్వర్ హి ప్రేమ హై. లివ్ इन लव. अतः इस प्रेम में जीवन बिताएंगे तो सब कुछ ईश्वर ही संभाल लेंगे. यही भक्तिमान में प्रियो न रह. इसलिए कहा कि इस प्रकार की भक्ति में तुम रहोगे तो मेरे लिए अत्यंत प्रिय बनोगे।
4: భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు, లోపల నాలుగు విధములైనటువంటి భక్తి ఉంటుండాలి. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఈ సామాన్యంగా ఆర్తులు అనగా కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించటం. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: భక్తి కా అర్థ్ మాత్ర పూజ, వ్రత్, భజన్ ఆది కర్నా నహి హై. భక్త్ ఆర్త్, అర్థార్థి, జిజ్ఞాసు ఔర్ జ్ఞానీ కే రూప్ మే చార్ ప్రకార్ కే హోతే హై. కష్ట, దుఃఖ్ ఔర్ కఠినాయియో కే ఆనే పర్ భగవాన్ కీ ప్రార్థనా కర్నే వాలే ఆర్త్ హోతే హై. ये घर में किसी पशु या शिशु के स्वास्थ्य के बिगड़ने पर भगवान से प्रार्थना करते हैं.
4: ఆంధ్ర లో అధికంగా ఉపయోగిస్తుంటుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం. కరీట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఈరు వారు ఉపశాంతిని పొందటానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు. ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పని చెప్పారు.
3: ప్రాయ తెలుగు మే లోక్ కహతే హై సంకట సమయమే వెంకట రమణ. जब कोई कष्ट आता है तो लोग वेंकट रमणा, वेंकट रमणा कहकर प्रार्थना करते हैं. कष्टों के समय, दुख के समय अथवा किसी हानि के समय ईश्वर से प्रार्थना करके चैन पाने का प्रयत्न करते हैं. इसी को आर्त भक्ति कहा गया है.
4: धनम कावाली, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి, ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు. ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు. శీలమే సదాచారము, జ్ఞానమే ఐశ్వర్యము, సదాచారమే మన సంపద.
3: धन चाहिए, अधिकार चाहिए, कई प्रकार के सुख संपत्ति चाहिए, घर चाहिए, जमीन चाहिए, गहने चाहिए. इस प्रकार से धन से संबंधित अनेक वस्तुओं की अपेक्षा करते हैं. इस प्रकार से ऐश्वर्य और धन संपत्ति मांगते रहते हैं. सच्चरित्र ही सदाचार है, ज्ञान ही संपत्ति है, सदाचार ही హమారీ సంపత్తి హై.
4: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద. కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం. ఇది అర్థార్థి అన్నారు. ఇంకా జిజ్ఞాస. జిజ్ఞాస అనగా ఏమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
3: सच्ची संपत्ति धन और ऐश्वर्य हैं. संपत्ति से संबंधित आंतरिक भावना से अनभिज्ञ रहने के कारण बाह्य दृष्टि से धन संपत्ति के लिए दौड़ धूप करते रहते हैं. ऐसे लोगों को अर्थार्थी कहा गया है. इसके बाद जिज्ञासा. जिज्ञासा का अर्थ क्या है? जिज्ञासा का अर्थ ईश्वर को जानने की इच्छा. ईश्वर कहां रहता है, ईश्वर को कैसे प्राप्त किया जा सकता है? जिज्ञासु ऐसे तत्व ज्ञान से संबंधित जानकारी इकट्ठा करता रहता है.
4: तत्व ज्ञानम, तत्व त्वम ज्ञानम. तत्वनगा आदि, त्वम अनगा नेनु. अतनेमिटि नेनेमिटि, अतनेमिटि नेनु, एक्कडि नुंचि वच्चानु, नेनु अनगा एमिटि, दीनिकि गम्यम एमिटि अनेटुवंटि दीनिनि विचारिंचुकोवटमे इदि जिज्ञास.
3: तत्त्वम ज्ञानम, तत् का अर्थ वह, त्वम का अर्थ मैं. वह क्या है, मैं क्या है, वह क्या है, मैं क्या है, मैं कहां से आया हूं, मैं का अर्थ क्या है, इसका गंतव्य क्या है, इस प्रकार चिंतन करना ही जिज्ञासा है.
4: మొట్టమొదట అమ్మాయి నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి. ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు గమ్యం ఎక్కడ, ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి స్పర్శించి సంభాషించి వారి ప్రబోధనలు శ్రవణం చేసి వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: సబ్సే పెహలే హూ ఎమ్ ఐ, మై కౌన్ హూ, ఇస్ పర్ చింతన్ కర్నా చాహియే. యహ్ జగత్ కహాన్ సే ఆయా హై, మేరా గంతవ్య క్యా హై. పెహలే ఇన్ తీన్ ప్రధాన విషయం కే బారే మే బడోం కా దర్శన్ కర్, ఉన్కా స్పర్శన్ కర్ ఔర్ ఉన్కే సంభాషణ ద్వారా ఉన్కే ఉపదేశం కో సున్ కర్ గురువోం అథవా శాస్త్ర కే ద్వారా జాననే కా ప్రయత్న కర్నా చాహియే.
4: ఇది కేవలం జ్ఞాతుం జ్ఞాతం మాత్రమే, ద్రష్టుం తిరిగి దాన్ని చూడాలి, ప్రవేశం దీన్ని చేర్చుకోవాలి. అదేవిధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం అది ప్రవేశం. జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా? ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు, ఇది భౌతిక జ్ఞానం, ఫిజికల్ పదార్థ జ్ఞానం.
3: యహ్ జ్ఞాతుం హై అర్థాత్ మాత్ర సునా, దృష్టుం ఫిర్ ఉసే దేఖనా చాహియే, ప్రవేశం అర్థాత్ అప్నానా చాహియే. ఇసీ ప్రకార జిజ్ఞాసు హోనే కే బాద్ ప్రవేశం అర్థాత్ వహీ జ్ఞాన్ హై. జ్ఞాన్ సే క్యా తాత్పర్య హై, క్యా యహ్ లౌకిక జ్ఞాన్ హై, యహ్ సహీ నహీ హై, యహ్ భౌతిక జ్ఞాన్ హై, యహ్ పదార్థ జ్ఞాన్ హై.
4: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం. అది ఏ జ్ఞానం అనగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం. పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది. ఇది పదార్థ జ్ఞానం.
3: యథార్థమే పరార్థ జ్ఞాన హి సచ్చా జ్ఞాన హై. అద్వైత దర్శనం జ్ఞానం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. యహ్ సుఖ హి సచ్చా జ్ఞాన హై. పదార్థ జ్ఞాన్ కో ఆధార్ బనాతే హై, తో పదార్థ కే కారణ ఉస్కీ ప్రతిధ్వని కో అథవా ఉస్కే ప్రతిఫల్ కో అథవా ఉస్కే ప్రతిబింబ కే అనుభవ కో ప్రాప్త కర్నా పడతా హై. యహ్ పదార్థ జ్ఞాన్ హై.
4: నేను ఈ యొక్క డస్కు కొట్టాను గట్టిగా, కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా, కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది. ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది. కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది. కానీ పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్. ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం, సెకండ్ అనేటువంటిది లేదు.
3: మేనే జోర్ సే మేజ్ కో మారా, మేనే జితని జోర్ సే మారా, మేజ్ నే భీ ఉతని హీ జోర్ సే ముఝే మారా. మేరే మారనే సే జలన్ మహసూస్ హో రహీ హై ఐసా మాన్ రహే హో, పరంతు వస్తుతః మేజ్ కే మారనే సే జలన్ హో రహీ హై. అతః పదార్థ జ్ఞాన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ సే యుక్త హోతా హై, పరంతు పరార్థ జ్ఞాన్ మే నో రియాక్షన్ నో రిఫ్లెక్షన్ నో రిసౌండ్. యహీ యథార్థ జ్ఞాన్ హై, సెకండ్ హై హీ నహీ.
4: ఏకం ఏవా అద్వితీయం, రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో దానివల్ల ఆనందమో దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది. రెండవదే లేదు జ్ఞానంలో, కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చును కానీ జ్ఞానం అనకూడదు. ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు. ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు. అది శాశ్వతానందం. ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
3: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, దూసరే కే హోనే పర్ హీ ఉస్సే భయ యా ఆనంద్ యా ఉసే ప్రాప్త కర్నే కీ ఇచ్ఛా హోగీ. యహాం దూసరా హై హీ నహీ, అతః ఇసే విజ్డమ్ కహ సక్తే హై, జ్ఞాన్ నహీ. ఉస్ విజ్డమ్ మే तुम बधिर और मूक हो जाते हो, तुम कुछ नहीं सुन पाते हो, देख नहीं पाते हो, उसमें विलीन हो जाते हो। वही शाश्वतानंद है, इसका उपदेश देने वाला ही यथार्थ दैव तत्व है।
4: కనుకనే ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. ఆ శ్రీమంతుడకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు. ఇతనికి ఏదో ఒక కార్యనిమిత్తమై తాను పరదేశమునకు వెళ్లాడు. ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు. తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జటిస్ రాశాడు.
3: భక్తి మార్గ్ కే చార్ ప్రకారం కే బారే మే ఏక్ ఛోటీ సీ కహానీ సునాకర్ అప్నా ప్రవచన్ సమాప్త్ కర్తా హూ. ఏక్ ధనవాన్ వ్యక్తి రహతా థా, ఉస్కే చార్ పత్నియా థీ. ఏక్ నిజీ
4: ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. ఆ శ్రీమంతుడకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.

0: वह विदेश गया, कुछ दिनों तक वहां रहा। लौटने से पहले उसने चारों पत्नियों को पत्र लिखा।
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో. ఏమి రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడి నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు. నాలుగో భార్య చిన్న వయసు కనుక ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు కడాషింపూర్ నగలు అంతా తీసుకురామని చేరింది అతనికి పాపం. రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
0: మే అగలే హఫ్తే లౌట్ రహా హూ, తుమ్ లోగోకో క్యా క్యా చాహియే ఏక్ ఫెహరిస్త్ బనాకర్ భేజ్ దో, मैं यहां से लौटते समय सब कुछ लाऊंगा। चौथी पत्नी ने लिखा, अजी आप लौटते समय उस देश में मिलने वाली लेटेस्ट फैशन की साड़ियां और आधुनिक ढंग के फैशनेबल गहने ले आइए। दूसरी पत्नी ने लिखा, अजी मैं इस बीमारी से बहुत परेशान हूं, हमारे भारत देश में कहीं अच्छी दवाएं उपलब्ध नहीं है, इसलिए वहां से मेरी बीमारी के लायक की औषधियां ले आइए। उसने दवाओं की एक फहरिस्त बनाकर भेजी।
1: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది. పెద్ద భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: తీసరీ పత్ని आध्यात्मिक मार्ग में चलने वाली थी, उसने लिखा, उस देश में कोई संत महात्मा हो तो उनकी आध्यात्मिक रचनाएं और कुछ फोटो ले आइए। बड़ी पत्नी ने लिखा, मुझे कुछ भी नहीं चाहिए, आप सकुशल लौट आइए, वही मेरे लिए काफी है।
1: सारे नालू जावलों को तगने छोटे जवाब लो। నాలుగో భార్యకి నగలు చీరలు తెచ్చిచ్చాడు, రెండో భార్యకి తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు, మూడో భార్యకి తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు, మొదటి భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు. అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది.
0: ఠీక్ హై, చారో పత్రం కే ఉత్తర్ మే చౌథీ పత్నీ కే లియే ఆవశ్యక్ సాడియాం ఔర్ గహనే లాకర్ దియా, ఔషధియాం లాకర్ దూసరీ పత్నీ కో దియా, तीसरी पत्नी को रचनाएं लाकर दिया और स्वयं बड़ी पत्नी के घर में जा बैठा। तब बाकी तीनों पत्नियों को बड़ी जलन हुई।
1: ఇంతకాలమంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని. అప్పుడు భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకులు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను.
0: इतने दिनों तक पति हमारे पास नहीं रहा, आते आते ही उसके घर जा बैठा, ऐसा उन्होंने विचारा। उन्हें जरा कष्ट हुआ तो वे तीनों उसके पास गईं और उनके घर न आने के बारे में पूछी। तब पति ने कहा, तुमने गहने और साड़ियां, तुमने औषधियां, तुमने ग्रंथ मांगा, परंतु इसने मुझे मांगा, इसलिए जो जिस प्रकार मांगते हैं मैं उसी प्रकार अनुग्रह प्रदान करता हूं।
1: सकलैश्वर्य संपन्नुडे ईश्वरुडु अतने श्रीमंतुडु अतने इहलोकम नुंची परलोकमुलो उंटुन्नाडु అక్కడి నుంచి ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు. ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తునే అందిస్తుంటాడు. ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు. కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: సకల ఐశ్వర్య సంపన్న హై ఈశ్వర్ వహీ యహ ధనవాన్ హై, ఆర్త్ అర్థార్థి जिज्ञासु और ज्ञानी ये चारों उसकी पत्नियां हैं। जो कोई जो कुछ मांगता है तो तथास्तु तथास्तु कहकर उन्हें

0: देता रहता है। जो तेरे सिवा प्रभु कोई मेरा नहीं कहता है, सीधे जाकर उनके हृदय में बैठ जाता है। अतः हम जो मांगते हैं ईश्वर वही प्रदान करता है।
1: అతను కల్పవృక్షం, అతను కామధేను, ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు. భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు, సర్వత్రా ఉంటున్నాడు. ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము. ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: వహ్ కల్పవృక్ష హే, వహ్ కామధేను హే, ఆర్త్ ప్రార్థనా కర్ సక్తా హే, अर्थार्थी प्रार्थना कर सकता है, ज्ञानी प्रार्थना कर सकता है, जिज्ञासु प्रार्थना कर सकता है। ईश्वर सर्वांतर्यामी होकर सर्वत्र व्याप्त है। यह जगत ही एक बड़ा सा कल्प वृक्ष है। इस कल्प वृक्ष में जो जहां जो कुछ मांगता है उसे वैसे ही अनुग्रह प्रदान करता है।
1: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి. కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లకి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది. అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం. నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు.
0: పరంతు మానవ్ ఇసే కల్పవృక్ష కే రూప్ మే పహచాన్ నహీ పా రహా హై. ఏక్ యాత్రి కహీం జాతే హువే ఏక్ పేడ్ కే నీచే బైఠ్ కర్ ఆరామ్ కర్ రహా థా. धूप में चलने के कारण वह बहुत थक गया था। पेड़ की छाया बड़ी ठंडी थी। वह बैठा और कुछ आराम किया। वह विचारने लगा, हाय, ठंडा पानी होता तो कितना अच्छा होता, यहां ठंडा पानी नहीं है। तुरंत एक लोटा भर ठंडा पानी नीचे आया। उसे पता नहीं था कि वह कल्प वृक्ष है। हां, पानी ठंडा है कहकर वह पानी पिया।
1: ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అని ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది. అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎండ పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది. నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండేదో అన్నాడు. భార్య వచ్చి దిగింది. అతనికి భయం ఏర్పడింది, ఈ నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు. తక్షణమే దయ్యంగా మారిపోయింది. పెట్టి ఓ ఇది తింటుందో ఏమో అన్నాడు, తినేసేసాడు.
0: ఫిర్ సోచా, యది ఏక్ బిస్తర్ ఔర్ తకియా హోతే తో ఆరామ్ కర్తా. తురంత ఏక్ బిస్తర్ ఔర్ తకియా ఆ గయే. దైవ సృష్టి హోనే కే కారణ వే బడే కంఫర్టేబుల్ థే. డన్లప్ బెడ్ సే భీ కంఫర్టేబుల్ థే. ऐसा बिस्तर और तकिया मैंने कभी नहीं देखा। यदि मेरी पत्नी देखती तो कितनी जलती। पत्नी नीचे उतर आई, उसे बड़ा डर लगा। उसने सोचा, ये मेरी पत्नी है या भूत है। वह तुरंत भूत बन गई। उसने सोचा, कहीं खा तो नहीं लेगी। तुरंत खा गई।
1: అనగా ఏమిటి, కల్పవృక్షము క్రింద ఉంటుండి మనం ఎలాంటి తలంపులు తలస్తే అలాంటి ఫలితాలు మనకు జరుగుతుంటాయి. కనుక జగత్తు అంతా ఒక పెద్ద కల్పవృక్షము. మనం మంచి భావాలు తలస్తే మంచినే మనకు ఫలితం వస్తుంది. కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం. బీ గుడ్, డూ గుడ్, అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. కారణం ఏమిటనగా, ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: తాత్పర్యం క్యా హై, कल्प वृक्ष के नीचे रहते हुए जैसे विचारेंगे परिणाम वैसे ही होंगे। सारा जगत ही एक कल्प वृक्ष है। हम अच्छी भावनाएं करेंगे तो अच्छे परिणाम ही होंगे। अतः बुरे विचार नहीं करने चाहिए। बी गुड, डू गुड, सी गुड, दिस इज द वे टू गॉड। समस्त जगत ईश्वर की ही सृष्टि है, ईश्वर की संकल्पना है।
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి. కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కనుకని యువకులైనటువంటి వారు కాని వృద్ధులు కాని ఏ వయసు ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి. ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: హమ్మే బురే విచార్ ఆయంగే తో బురే పరిణామ హీ ప్రాప్త హోంగే, అతః బురే విచార్ నహీ ఆనే దేనా చాహియే. ఇంద్రియో కో వశ్ మే రఖనే కే ప్రయత్న కర్నే చాహియే, చాహే యువా హో యా వృద్ధ, జిస్ ఉమ్ర కే భీ హో, అచ్చి భావనాఓ కో బఢానా చాహియే, అచ్చి కార్య కర్నే చాహియే, అచ్చి తరహ సే జీవన్ యాపన్ కర్నా చాహియే. ఇసీ మే జీవన్ కీ సార్థక్తా హై.
1: అనగా నాశనము కానటువంటిదేమి రా అనేటువంటి అర్థములకు. రా అనగా నాశనం, నర అనగా నాశనము కానటువంటి వాడు, అమృత పుత్రుడు. కనుకనే ఉపనిషత్తుల నీకుడు శున్వంత విశ్చి అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు గాని అమృతపుత్రుడు కాదు అని చెప్పినని గట్టిగా బోధించింది.
0: నర్ కా అర్థ నాశ రహిత హై, ర కా అర్థ నాశ హై, అర్థాత్ నర్ కా అర్థ వినాశ రహిత హై, అమృత పుత్ర హై. అతః సభీ ఉపనిషదో నే జోర్ దేకర్ కహా, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా, తుమ్ అమృత పుత్ర హో, న కి అన్రిత్ పుత్ర.
1: కాదు మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటం. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని. కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం. ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం. కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి. డెత్ ఈ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: ఇతనా హీ నహీ, మానవ, మా న వ ఇన్ తీన్ వర్ణో సే బనా హై. మ అర్థాత్ అజ్ఞాన్, న అర్థాత్ బినా, వ అర్థాత్ వ్యవహార్ కర్నే వాలా. బినా అజ్ఞాన్ కే వ్యవహార్ కర్నే వాలా హీ మానవ హై. పరంతు ఆజ్ సభీ అజ్ఞాన్ సే హీ వ్యవహార్ కర్ రహే హై. మానవ శబ్ద కో భీ మూల్యహీన్ కర్తే జా రహే హై. అతః హమే ఇస్ అజ్ఞాన్ కో దూర్ కర్నా చాహియే. డెత్ ఇస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కహా గయా హై.
1: మన యొక్క అజ్ఞానం దూరం చేసుకోవాలంటే జ్ఞానం మనకు లభించాలి. ఎక్కడి పోవాలంటే వెళ్తురు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి. అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది. యాగరాజు చెప్పాడు, రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: అజ్ఞాన్ కో దూర్ కర్నా హై తో జ్ఞాన్ కో ప్రాప్త కర్నా హై. అంధేరే కా దూర్ హోనా హై తో ఉజాలే కో ఆనా హై. అజ్ఞాన్ కో దూర్ హోనా హై తో జ్ఞాన్ కా హోనా ఆవశ్యక హై. జ్ఞాన్ ప్రాప్త హోనా హై తో అనుగ్రహ హోనా చాహియే. అనుగ్రహ కే హోనే పర్ అజ్ఞాన్ కా గ్రహ దూర్ హోగా. ఇసీలియే త్యాగరాజు నే కహా, హే రామ్, తుమారా అనుగ్రహ హో తో యే గ్రహ ముఝే క్యా కర్ సకేంగే.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు, కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటిది. కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి. సతతం దైవచింతనం, సర్వదా సర్వకార్యేషు సర్వత్ర ఆరిచింతనం, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమంయుగం, స్మరణా చింతనాదేవ ప్రాప్తోస్తి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: మానవ కా జీవన్ కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్, మాత్సర్య పర్ ఆధారిత్ నహీ హై, వహ్ అనుగ్రహ పర్ ఆధారిత్ హై. అతః ఇస్ అనుగ్రహ కో ప్రాప్త కర్నే కే ప్రయత్న మే హమే అప్నే నిజ తత్వ సే అవగత హోతే హువే జగత్ కే లియే ఆదర్శ ప్రస్తుత్ కర్నా చాహియే. సతతం దైవ చింతనం, సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. నాస్తి నాస్తి మహాభాగ్ కలికాల సమం యుగం, స్మరణాశ్చింతనా దేవా ప్రాప్నోసి పరమాం గతిం. ఇస్ కలియుగ్ మే నామ స్మరణ సే బఢకర్ అన్య కుచ్ నహీ హై. ఉపసంహార్. భగవాన్ బాబా నే జీవన్ కో సార్థక్ కర్నే కే లియే ఆవశ్యక్ సూత్రో కో బడీ సరళతా సే ఇస్ ప్రవచన్ మే ఉద్ఘాటిత్ కియా హై. సమయ కీ శక్తి ఔర్ మహత్వ కో సమ్జాతే హువే విశేషతః యువాఓ కో స్వామి నే ఉపదేశ్ దియా కి ఉన్హే అప్నే యౌవన్ కాల్, సమయ ఔర్ బుద్ధి కా సదుపయోగ్ కర్తే హువే సతత్ ఈశ్వర్ చింతన్ సే పవిత్ర కర్మ మార్గ పర్ అగ్రసర్ హోనా చాహియే. భగవాన్ బాబా నే స్పష్ట కియా కి యహ సంసార్ హీ ఏక్ కల్ప వృక్ష కే సమాన్ హై, పరంతు మానవ ఇస్ సత్య సే అనభిజ్ఞ హై. యథార్థ మే కల్ప వృక్ష ఔర్ ఈశ్వర్ మే కోయి అంతర్ నహీ హై, క్యోంకి యే దోనో మాంగనే వాలోం కో జో చాహే వహ దేనే కో తయ్యార్ హై, పరంతు మానవ కో అప్నీ వివేక్ శక్తి కా ఉపయోగ్ కర్ సార్థక్ తత్వ కో హీ మాంగనా చాహియే. విశ్వం విష్ణుమయం జగత్ కా తాత్పర్య యహీ హై. ఏక్ ఛోటే సే పక్షి కే ఉదాహరణ కే మాధ్యమ ద్వారా స్వామి నే సబ్కో దృఢ సంకల్ప వాలే హోనే కీ అద్భుత్ ప్రేరణా దీ. స్వామి కా స్పష్ట కథన్ హై కి మానవ కో జగత్ సే విముఖ్, మృత్యు కే ప్రతి నిర్భీక్ ఔర్ ఈశ్వర్ కే ప్రతి పూర్ణ ఆస్థావాన్ హోకర్ జీవన్ యాపన్ కర్నా చాహియే.
2: అభీ ఆప్నే భగవాన్ బాబా ద్వారా శ్రీమద్ భగవద్ గీత పర్ దినాంక 18 అగస్త్ 1984 కు దియా గయా ప్రవచన్ సునా.
3: యు ఆర్ ట్యూన్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మోనిక్ bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema swarupulara,
5: embodiments of love.
4: Shanti ni lopana unnadi kaani baita ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanthi Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in April 2023.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagavan has delivered an inspiring discourse for women. Bhagavan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagavan's chosen mother, Ishwaramba, can be heard.
2: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే.
3: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
2: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే Truti Chandramati Bharatiya Gade.
3: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
2: Kinisi Durmada Kiratiyu Bhutigavinche Damayanti Bharata Ramanigade.
3: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
2: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
3: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హవ్ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
2: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
3: Is not India the teacher of the whole world?
2: Prema swarupulare.
3: Embodiments of love.
2: Anadi kalamu nundi Bharat deshamunu aneka adarshamulanu teta aandimpajechu vachinatuvanti varu streelu.
3: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
2: Kanukane srishti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuka pettu vacharu.
3: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
2: Stree anaga prakruti yokka swarupame.
3: Stree, the word stree means she is the embodiment of creation.
2: Kanuka mottamodita stree ni aadharam chesukoni jeevita samasyalanu pariharam gaavinchukuntu vacharu prachina rishulu.
3: So the rishis of old took women as the ideal and tried to solve their problems through the women.
2: Anni samasyalaku kudanu స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
3: టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
2: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
3: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
2: దీనికి కారణమేమిటి?
3: What is the reason for this?
2: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
3: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
2: దేశము యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
3: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
2: Deshamulo pavitra hrudayulainatundi stree purushule undina desa kshemamulaku etti korata kudanu undadu.
3: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
2: ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి.
3: Today the pure hearts have been besmirched with so much of dirt of human negative thoughts.
2: ఇది కాగితము.
3: That is a paper.
2: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
3: It is pure white.
2: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
3: Because something is written on the reverse, it has become a
2: little bit.
3: Even the pure heart is like the pure paper that we have.
2: కాని ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
3: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
2: మీకందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపు చూస్తూ ఉంటారు మీరు.
3: We all know that from the time you get up in the morning,
2: ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ ఎట్టి ఒక కళంకం కానీ ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు.
3: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
2: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
3: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
2: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
3: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
2: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగిన పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
3: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
2: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
3: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
2: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి.
3: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
2: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజెదుగుతుంది.
3: It's only when we inculcate in us good thoughts and kind thoughts that we become kind and
2: ee naati manaviki hrudayam nundi aavirbhavinchetvanti bhavamulu anni kudanu karishitamainativiga untunnayi.
3: Today in man what emanates from the heart is always negative, full of blemishes.
2: Karanam emiti?
3: What is the reason?
2: Ee pavitramaina hrudayam lopala anekaramainatvanti yokka konni మన్యమైనటువంటి యొక్క వాచనలు చేర్చుకుంటూ ఉన్నాయి.
3: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సోర్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
2: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
3: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
2: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
3: Women from time immemorial have tried to keep up this purity of the heart.
2: గతజీవుడకు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది, చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించలేం లేదు. ఏ చరిత్రలో కూడా మనకు తెలియదు.
3: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
2: Itti pavitramaitvanti yokka gunamulu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharata desham nandu enniyo vidhamainatvanti aadarshalu nirupistu vacharu.
3: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
2: Yinadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది.
3: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
2: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
3: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
2: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
3: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
2: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
3: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ ఇస్ ద ఉమెన్ హూ షుడ్ అప్హోల్డ్ ఇట్ అండ్ సో దర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి లైక్ మహిళా విభాగ్ అండ్ సో మెనీ అదర్ టైప్ ఆఫ్
2: కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది.
3: It's only when the women get together that the whole nation becomes something exemplary.
2: ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది.
3: So this society of women lends it a lot of dignity.
2: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: So men should make an effort to understand this value in women.
2: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
3: These women are those who can really do such things in the world.
2: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
3: Men think that women are just subordinate to them.
2: కాదు కాదు.
3: It's not so.
2: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
3: When they just think they can just bundle up the world.
2: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
3: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు దిస్ స్టేజ్.
2: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
3: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
2: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
3: Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in society.
2: అలాంటి encouragement ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు.
3: The women do not get encouragement at all.
2: ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది.
3: If they go to satsang, the men become angry.
2: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
3: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
2: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
3: Women have got a heart which is devoid of selfishness.
2: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
3: Their heart is full of compassion and kindness.
2: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrataga untuntaru.
3: In bringing up their children they are so careful.
2: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
3: Even one moment the husband cannot
2: kaali aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
3: Night and day the woman will strive to look after her child.
2: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
3: And she will always support the child in many of its actions and thoughts.
2: ఈనాటి చదువుల వల్ల ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
3: Today because of this modern education the children are getting little degraded.
2: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటే
3: in the early days when a child had to be initiated in letters
2: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
3: and the women would teach the child say om namah shivaya om namo narayanaya
2: aa yokka peratheetane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothu vachayi
3: and with this type of training that the children's hearts would expand
2: ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి.
3: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్.
2: వాళ్ళకి అక్షర శ్రీకారం చేయాలనుకుంటే
3: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
2: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
3: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
2: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు.
3: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
2: బ్లాక్ షీప్ అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
3: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్
2: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకి నేర్పిస్తున్నాము.
3: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
2: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
3: Earlier, children, when any elders came to the house, they would do namaskar.
2: There
3: is no humility these days in
2: children.
3: So first and foremost, the children should be
2: taught good things.
3: Today's children are taught only to think of money and so many other things which are worldly.
2: కానీ గుణమును మాత్రం నేర్పటం లేదు.
3: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
2: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
3: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ such type of training?
2: Gunam leni chelimi undi prayojanam enti?
3: What's the use of having education which has no values?
2: Gunam leni kalimi undi prayojanam enti?
3: What's the use of having wealth when you do not have any values?
2: Dhanam vastundi potundi,
3: money comes and goes.
2: Kani morality valiki cherchali.
3: But you must teach them morality.
2: Neethi nijayithi aa pillalaku bodhinchali.
3: You've got to tell them what is honesty and truth.
2: Prachina kalamlo ilanti pavithramainatundi chadulu pillalaku cheppincheetundi vaaru.
3: In the olden days children were taught such type of education.
2: Kaani ee naadu
3: vattudi
2: maa pillalu pedda chadu chadavalani
3: they think
2: goppavaru kavalani aashistunnaru.
3: Today parents think that their children should study very high and they should become very important.
2: Talidallulanta kodunu maa biddalu goppavaru kavalani ee naadu kuda vaaru aashinchaledu.
3: In olden times the parents never thought that the children should become some great person.
2: Maa pillalu manchi vaaru kavalani aashinchaaru.
3: They desired that the children should become good people.
2: ఆ మంచి వారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో ఇంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
3: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
2: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేదు కదా.
3: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్.
2: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
3: బట్ టుడే చిల్డ్రన్ డోంట్. As soon as they come home,
2: amma TV switch chestundi.
3: Mother switches on the TV.
2: Nanna vachi kurchuntadu.
3: Father comes and sits down.
2: Nanna kodukulu kuda TV chusukuntu aanandanni anubhistuntaru.
3: And then the father and son see the TV and feel very happy.
2: Ivatti nerpinchedi.
3: Is this what one teaches the children? Not at all.
2: Aanati talli dandrulu intiki vachina tachaname pooja room daggara pinchukoni poyetundi vaaru.
3: In those days the parents, as soon as the children came from school,
2: teachers cheppinatundi vishayalanta kuda nu variki chakkaga arthamayyetattuga bodhinchetundi vaaru.
3: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
2: Inaati college pillalakanta kuda talli dandrulu mare nu goppa chadavali kavarra.
3: Today parents say to the
2: double degree pondali.
3: You have got to become a great
2: post
3: person.
2: Cheyali
3: double degrees, post graduation.
2: Lakshadhivantulainatundi mama gari niku chikkutaru untaru.
3: It's only then that the whole world will respect you and regard you.
2: Appudu father in law
3: and the father in law.
2: Kani alanti vanadu koreetundi vaaru kaadu.
3: But those days the mothers and fathers didn't desire
2: mama gari chikkalani aashinchetundi vaaru kaadu.
3: They never thought they should get a great status and power.
2: Goppa gunavanturalainatundi bari chikkalani koreetundi vaaru.
3: They thought that he should become a really good person.
2: Kanuka aanadi kaalam nundi vachinatundi paristhithilu entayo mrudumaduramainatiga undedi.
3: In those days all these type of habits were so very enjoyable and pleasant.
2: ఈనాడు ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
3: If today's world we are listening to so many adverse things, what is the reason?
2: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
3: బికాస్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్
2: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
3: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెమ్సెల్వ్స్ ద చిల్డ్రన్ రియలీ కెనాట్ బికమ్ గుడ్.
2: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూల్.
3: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ అండ్ ద స్కూల్.
2: రెండవది సొసైటీ.
3: Second, a society.
2: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
3: When they go into society, it is that the children learn how to behave.
2: ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి.
3: Every student today has got to recognize.
2: నేను ఇన్ని విద్యను నేర్చాను.
3: I have studied so much. Where have I got it? The society has given it to me.
2: నేను ఎన్ని తెలివిలో పోషించుకున్నాను.
3: I have tried to learn so many things.
2: పోషించుకున్నాను.
3: From where did I get all
2: this? ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను.
3: I got it from the society.
2: నా యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను సొసైటీ నుంచినే వచ్చాయి.
3: All the good and bad I've got from the society.
2: పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘము నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను.
3: From this good society that I've progressed so much.
2: కానీ
3: but
2: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
3: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
2: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
3: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
2: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
3: బట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ?
2: ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
3: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ, వాట్ ఇన్ టర్న్ ఆఫ్
2: ఐ డూయింగ్ సొసైటీ మంచిని అందుకుంటున్నాము.
3: ఐ టేకింగ్ సో మచ్
2: సొసైటీ చెడ్డగా మార్చి వస్తున్నాము.
3: ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్.
2: కానీ అట్టిది చేయకూడదు.
3: You should not do that.
2: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
3: That is the fault here.
2: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
3: Man has no gratitude today.
2: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడాను కృతజ్ఞులై ఉండాలి.
3: from whomsoever we have learned good things, we must be grateful
2: forever.
3: If we cannot give them respect, what is the use
2: of all?
3: Then all our education is no good. What is it that we
2: have attained?
3: What is it that we really
2: inculcated?
3: All this becomes
2: useless.
3: First and foremost, we have got to hold and regard
2: society.
3: Because we are born in
2: society.
3: We have grown in
2: society.
3: We are living in
2: society.
3: We have got to show respect to
2: society.
3: It's only then our lives will become exemplary. In olden days, a mother should tell these things. Mother would tell these things to the children. I also told the other day, Abhimanyu
2: came.
3: He told his mother that he was going to the battle and prostrated to
2: her.
3: And she taught him so many good
2: things.
3: The butt of the
2: Lord. Dronacharya
3: was a teacher.
2: Bharya Garbhavati.
3: The wife was pregnant. We cannot say what
2: transpired. నాయనా నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
3: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
2: ఇంతే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి.
3: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
2: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
3: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
2: అని ఎంతో బోధించింది.
3: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
2: కట్ట కలపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
3: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
2: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
3: Is this the advice you
2: give me? Are you trying to obstruct
3: me from going into the war when it is so essential to do so?
2: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
3: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
2: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
3: She told him, child, you're small.
2: You have
3: got to live for a very long time.
2: You have
3: got to get fame and name.
2: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
3: అండ్ యు హావ్ గాట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
2: ఇంకొక పారాయణ పాదములకు రాసి.
3: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
2: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటాది.
3: అండ్ షీ బ్లెస్సెస్ హిమ్.
2: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
3: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
2: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
3: ట్రూత్
2: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించటము, గౌరవాన్ని పోషించటము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి.
3: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యు హవ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హవ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
2: కీర్తిని నిలబెట్టు
3: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
2: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
3: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హవ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ అ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
2: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
3: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హి హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
2: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
3: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
2: కొడుకు పుట్టిన తక్షణమే
3: as soon as the son is born
2: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
3: దే ఫీల్ దట్ హి మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
2: కానీ పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు.
3: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
2: వారు ఆశీర్వదించి
3: దే వుడ్ బ్లెస్.
2: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
3: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్.
2: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
3: The birthday is not to be celebrated.
2: ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
3: It's when he gets great name from society. That is his birthday, not the day when he is born.
2: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
3: Today's birthday is
2: not నీ ఇంటి పేరు నిలబెడతావో.
3: When you establish
2: నీ కీర్తిని సాధిస్తావో.
3: The prestige of your home and your fame.
2: గౌరవం తెస్తావో.
3: When you get respect from others.
2: సరైనటువంటి పుట్టిన దినము.
3: And that is the day of your birth.
2: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
3: The joy of having a son doesn't start when the child is just born.
2: పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
3: When everybody praises him, it is then the father feels proud.
2: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
3: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
2: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
3: So from times immemorial is the mother.
2: మాతృమూర్తి అన్నారు.
3: The mother who takes care of the child.
2: పిల్లలకు పాఠశాల.
3: So it is the mother who is the one.
2: ఆశీర్వదించడం కూడాను వేదములో
3: వెన్ షీ బ్లెసెస్
2: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్య దేవో భవ.
3: So we say మాతృదేవో భవ, మదర్ ఇస్ గాడ్ అండ్ దెన్ గాడ్.
2: ఫస్ట్ మోట మాతృదేవే పెట్టారు.
3: ఫస్ట్ వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ ద మదర్.
2: ఎక్కడైనా తీసుకోండి.
3: Wherever you may take
2: పవిత్రమైన చరిత్రలు ఎందుకు కూడా మీరు విచారించండి.
3: Even in history which is so
2: సీతారాము అని పెడతారు కానీ రామసీత అని ఎవరు పెట్టరు.
3: We say సీతారామ, we don't say రామా సీత.
2: కృష్ణ రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
3: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
2: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు.
3: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
2: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
3: So first and foremost it is a woman's name.
2: కారణం ఏమిటి?
3: What is the reason?
2: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
3: It is a woman who tries to look after all the good.
2: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ
3: yes she may get correct you when you go wrong.
2: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మాటను తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
3: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
2: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
3: So such type of mothers should come again today.
2: అప్పుడే భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
3: It's only then Bharat, the land of Bharat, will become a great.
2: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
3: It is the forbearance in the Indian woman that is praiseworthy.
2: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
3: The penance is that absolute purity and chastity in
2: the Indian woman. Mana desamandanna matruvavamu kanna manyameti.
3: Exalted love you can find only in the mother.
2: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
3: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
2: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
3: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
2: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
3: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీజ్ టుడే.
2: ఈ అభివృద్ధిని కోరే
3: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
2: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
3: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఆఫ్ ద లేడీస్ డే.
2: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
3: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
2: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
3: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
2: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామా అనేది నేర్చుకోలేదు.
3: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఈస్ టు టెల్.
2: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
3: స్వామి, దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి, కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
2: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
3: అండ్ ఐ సెడ్ ఐ హ్యావ్ నో మనీ విత్ మీ.
2: తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అనింది.
3: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
2: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
3: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
2: రెండవ దినమే పునాది వేశాను.
3: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
2: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
3: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
2: పిల్లలందరినీ స్కూల్ లో చేర్చాను.
3: వన్ వీక్ ఇట్ వాస్ కంప్లీట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ అడ్మిటెడ్ టు ద స్కూల్.
2: ఒక వారమైన తర్వాత
3: ఆఫ్టర్
2: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
3: ఐ ఆస్క్డ్ ఆర్ యు నౌ సాటిస్ఫైడ్.
2: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
3: షీ డిడ్ సే షీ వాస్ హ్యాపీ.
2: కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
3: She said, I am somewhat satisfied, but there is something more.
2: Yen kaaledu neeku annanu.
3: What is it?
2: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ పట్టిన ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడ నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
3: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami, could you please build a hospital for these little ones?
2: So, a hospital kuda oka chinnadi kattincharu.
3: So I built a small hospital here.
2: Ee vidhanga okkoti okkoti pavitramainatundi oka prajalaku upayogamayyatundiga bojincheetundi varu.
3: So she was a person who used to tell things which were for the good of all mankind.
2: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andinchu.
3: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
2: Kanaka prati manavudu kuda sugamga undali.
3: Every man should be happy.
2: Meer bhajanlu aipothane cheptunnaru.
3: You say after the
2: bhajan. Loka samasta sukhino bhavantu ani.
3: That the whole world should be happy.
2: Kani lokamanta sugamga unda ippudu.
3: But when the whole world has to be happy.
2: Enduku lokarikanta sugana andinchukuntaru.
3: Why shouldn't we give happiness?
2: Inta mandi vastunnare.
3: So many people are coming.
2: Tappani lokaniki sugana andinchali Swami anindi.
3: And she said, you have got to give them all happiness, Swami. I took her to Bangalore.
2: Akkada summer class prarambham chesanu.
3: We started the summer course.
2: Prapanchamlo aniga anni deshal nunchi kuda students ni pinipincharu.
3: And all students from all over the world they came.
2: College maatrame kaadu.
3: It was not only our college.
2: Anni deshamul yokka college pillalni kuda pinipincharu.
3: The children of all the colleges also could come.
2: Vaallu pinipinchi vaari classlu cheppi vaari sayankala samayam lopala manchi bodhana chestunte.
3: So they were having classes and in the evening we would tell them such good things. She would smile with joy.
2: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
3: When I stood to take my food, I would ask her, are you happy?
2: ఇంతకంటే ఆనందం ఏమి కావాలిగా స్వామి?
3: Swami, what more joy?
2: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
3: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such
2: a...
3: She never had such a narrow mind. If everybody is happy only, we can live in this
2: village.
3: Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
2: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
3: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్ సచ్
2: ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
3: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
2: పిల్లలకందరికి నీకు టిఫిన్లు పెట్టించాను.
3: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
2: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
3: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
2: తినింది, కూర్చుంది.
3: షీ సాట్.
2: నేను పైన ఉన్నాను.
3: I was upstairs.
2: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
3: She called thrice, Swami, Swami, Swami.
2: Vastunnanu, vastunnanu, povaddu annanu.
3: I said, I'm coming, coming, don't go.
2: Povaddu annanu.
3: I said, don't go.
2: Don't go. Nenu vastunnanu annanu.
3: I'm coming, I said.
2: Papam Gokak unnadu.
3: Gokak was there.
2: Gokak emiti Swami ki cheptunnade?
3: What Gokak?
2: Ame ekkadiki povalanindi?
3: She thought, why is Swami saying this? Where is she going? So I came down quickly. She caught hold of my hands.
2: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
3: She said, you have done to my heart's content, Swami.
2: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
3: Not only students have gained the benefit of the summer class.
2: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
3: I have expanded my heart.
2: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
3: I am going, she said, she cut out of my hand. And then she did, and then she fell off.
2: జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
3: What is the reason for her to go
2: away? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
3: Everyone wants a quick death.
2: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
3: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
2: కాను ఆమెకి ఏ మాత్రము ఆయాసం లేదు.
3: She never had any type of
2: ఆనందంగా ఉండేటువంటిది.
3: Any disability, she was always
2: 96 సంవత్సరాలు అయినప్పటికీ.
3: Even when she was 96,
2: Whitefield నుంచి
3: from Whitefield
2: కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకొని పోయేటువంటిది.
3: when Gokunani's house was 3 miles away from Whitefield, she went walking. I asked her, why are you going walking? Couldn't you go in a car? Swami, I've given them the word, so I have to go. I will not be happy if I sit in the
2: car.
3: I do not mind if there is a car. I have got the legs, Swami.
2: I
3: have got legs.
2: I have
3: got to be on my legs. She was so desirous. Desirous of everybody's
2: happiness.
3: Because such mothers existed in those times, the whole
2: world.
3: Once when I was in Subamma's
2: house, I was
3: 12 years old.
2: అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
3: ఐ సెడ్ సుబ్బమ్మ గెట్ అ లాంగ్ గౌన్ స్టిచ్ ఫర్ మీ.
2: ఆమె కూడా ఇష్టం లేదు.
3: షీ ఆల్సో డిడ్ లైక్.
2: స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
3: స్వామి యూ కెన్ టై అ ధోతి, వై డు యూ వాంట్ టు వేర్ అ గౌన్?
2: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
3: I said, no, the time has begun. So she did not want to go against Swami's word. She got a gown stitched. So two annas would fetch a gown in those days. It was not very costly either. She got the gown. And to the person who stitched, you have got to give him one
2: paisa.
3: So in 2 days, my gown was ready.
2: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
3: అండ్ as soon as I put on the gown, she sent word to Ishwarama saying,
2: వచ్చేటప్పటికి నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది.
3: And as soon as she saw me, she shed tears. Why did you call me to see this appearance of yours? Enough. I am trying to be exemplary to the whole world.
2: కాషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
3: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
2: ఈ విధంగా వారికి బోధించి,
3: this way I should,
2: ఎన్ని విధాలుగానో చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
3: And in so many ways, when I would satisfy them.
2: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
3: God is a very embodiment.
2: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
3: He has absolutely no selfishness.
2: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
3: So those people who believe in God would should become selfless.
2: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
3: Your heart should be filled with love.
2: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
3: So when you get that love, the whole world
2: will become one. ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
3: And you will have only one intention.
2: ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు.
3: When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.
2: Therefore,
3: those people who just follow God are extremely fortunate. I have absolutely no selfishness from top
2: to toe.
3: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody. You will become exemplary to many. Therefore,
2: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అయినా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
3: ది లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
2: ఏ మాత్రమే స్వార్థం ఉండదు.
3: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
2: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
3: Why do you want to strain yourself?
2: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు.
3: యు ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ ఫర్ దిస్ లిటిల్ లవ్ ఆఫ్ ద వరల్డ్.
2: అన్ని ప్రాకృతమైనటువంటివే.
3: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
2: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
3: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
2: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
3: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
2: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
3: it is when you understand this
2: powerfulity పనులు మీరు చేయగలరు.
3: Then you will be able to do such
2: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
3: You can do work that is really exemplary.
2: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
3: Doesn't matter who thinks what.
2: ప్రేమలో లేనప్పుడు భయపడనక్కర్లేదు.
3: When you have absolutely no blemish in your love,
2: కనుక ప్రేమ తత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
3: First you have got to inculcate this love within you.
2: పాపభీతి లేని పావనత్వం పట్టి,
3: without fear of sin, if you go towards the world,
2: దైవ ప్రీతి లేని దాని పట్టి
3: ఇఫ్ యు ఫాలో ద పాత్ వితౌట్ గాడ్స్ లవ్
2: మానవత్వం అనగే మానవులందున
3: The man who would absolutely decrease and vanish and go to nothing. And this would become a revolution in the whole world. Believing this one or that one, we should not lose God's love. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why when we have no blemish, why should we be afraid? I have only one Atma, one heart. And it's full of love. There is nothing that can enter inside.
2: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
3: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్ స్ప్రెడ్
2: మంచి కోసమని
3: Those are also things and negative things are also for our good.
2: పురస్కారం లని కూడాను మన మంచి కోసమే.
3: All these things which come as obstacles are good for us.
2: నసుకార్ లభ్యతే సుఖం సుఖం నుంచి సుఖం మనకు రాదు.
3: You don't get happiness out of happiness. We get happiness out of suffering. It is because of blames it is that we
2: improve.
3: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things. We need not be afraid of it at all. Whole world is like crows
2: crying.
3: You have to say yes to yes.
2: No anu variki no anu ra.
3: Tell no to those who say no.
2: No sir me noti gani saiki sarvam. Yes, yes, yes.
3: You may have no and yes, but sai is always yes.
2: So ga nenu eppudiki ye vidhamaitundi tintunnanu. No aneetundi raadu.
3: So out of me can never come the word no.
2: Ennitikini aanandangane undeetundi vanni.
3: I'm always happy.
2: Aanandam tappa naaku annam undeetundi vargam naaku.
3: I do not know anything except bliss.
2: Swami na bhartha chenipoyinaadu ani vachese chaala aanandam antanu.
3: Oh Swami, my husband is dead. If they say, I say, I'm very happy.
2: Swami cheptunnade na bhartha poyinaadu ante vinipinchukoledemo chaala aanandam antunnade.
3: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
2: Anni manchi kosame.
3: Everything is for the good.
2: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా
3: వెన్ హీస్ అ హస్బెండ్ వుడ్ హీ నాట్ డై
2: ఈ రెండు కూడా జంట పక్షులే
3: దీస్ ఆర్ టూ థింగ్స్ దట్ గో టుగెదర్ దే గో యాస్ టూ బర్డ్స్
2: నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను
3: ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ
2: కనుకనే నా శక్తి జంతినానికి పెరిగిపోతూ ఉంటుంది ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు
3: ఐ డూ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్స్ టిల్ టుడే
2: ఒకే డిజైర్
3: There's only one desire.
2: అందరూ ఏకం కావాలి.
3: All should unite.
2: అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి.
3: You will have to find out the unity behind every
2: person.
3: నిరంతరంలో
2: ప్రేమ తత్వంలో మీరు పూజించాలి.
3: You will have to always live in love.
2: జీవితంలో అందరిని కూడా మనం గౌరవించాలి.
3: We will have to respect everyone in life.
2: తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.
3: And you will have to love your parents. This is what I desire.
2: కనుక
3: therefore
2: మీరు ఏదో తెలుసో తెలియకనో కొన్ని తప్పులు చేయవచ్చును.
3: So children, you may do some wrong, I don't know
2: English.
3: But we don't have to think
2: past
3: of the faults.
2: Past, forget the past.
3: Forget the past. Past is past.
2: Future is not sure.
3: Future is not sure. How can you think of the future?
2: Present is very important.
3: The present is very important.
2: This is not ordinary present.
3: This is not ordinary.
2: This is omnipresent.
3: This is omnipresent.
2: కనుక మీరు చూసి ఆనందించండి.
3: So be happy in the present.
2: ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
3: Try to be blissful in the present.
2: కనుక నీ తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
3: So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
2: Good boy, good boy, good boy.
3: Good boy.
2: Good boy, God boy.
3: The good boy will become God boy.
2: Bad boy, God boy.
3: Bad boy will never become a good boy.
2: Good boy, good boy అనిపించుకోవాలి.
3: You will have to become good boy.
2: ఎంత భూమి ఎంత వచ్చింది?
3: How did it come?
2: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు
3: when the Britishers were here earlier
2: వాళ్ళంతా కూడా గుడ్ బై అనేటువంటి వాళ్ళు.
3: దే వుడ్ సే గుడ్ బై గుడ్ బై.
2: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
3: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
2: కళా తోరికి గుడ్ అనేటువంటిదే పోయింది.
3: దెన్ ద గుడ్ వానిష్.
2: బై బై బై బై అనుకుంటూ వచ్చారు.
3: బై బై బై ఇట్ బికేమ్.
2: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
3: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
2: సాధించవలసింది గుడ్ బాయ్.
3: వి హావ్ గాట్ టు డూ ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
2: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కనపటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
3: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
2: ఎక్కడ పోయినప్పటికి ఏ పని చేసినప్పటికి దీని వల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
3: వాట్ ఎవర్ యూ డూ వేర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్.
2: నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
3: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
2: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
3: The selfishness should go.
2: Selfless Raval.
3: You must become selfless.
2: Self is lovelessness.
3: Self is lovelessness.
2: Love is selflessness.
3: Love is selfishness.
2: Kavane aayaka love anedi selfless ga undali.
3: So the love should become selfless.
2: Ilanti pavitramainatundi oka tallidandrulu meeru abhivruddhi parichukoni aa tallidandrulu aadhyanam meeru sirsa vahinchi ee kramakramina inka munduku munduku kavalsinatundi meeru kuda nu tallidandruluga roopondali.
3: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
2: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
3: సో టు గివ్ యూ దిస్ మెసేజ్ నవంబర్ 19th హస్ బికమ్ ఎ వెరీ హోలీ డే.
2: నవంబర్ 19th అనేటువంటిది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
3: నవంబర్ 19 ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్.
2: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
3: To disseminate the mother's love to the whole world.
2: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
3: And the children should become pure.
2: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
3: They must become exemplary children.
2: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం.
3: For this reason, this 19th is become a hallowed day.
2: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏంటికి మారదు ఇంకా.
3: So time may pass, eons may pass, but 19th will remain forever.
2: ఏ సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు.
3: Many, many years may go by, but the November 19th
2: స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది
3: విల్ నెవర్ చేంజ్ బికాస్ ఇట్ ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ స్వామి.
2: చాలా మంది ఇంకా నెలలో కూడా 19వ తేదీ కంటే కూడా పండుగలు చేసుకుంటున్నారు.
3: And on 19th, November 19th, many people do celebrate it.
2: కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసింది మీరు భావించాలి.
3: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.

పక్కటి దుఃఖమిటి లేత రామనా. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి.

ఆధార మాత పిత బంధు సఖ సబహిత మనా భక్త జనర జీవన ఘన ఏకరామ.

0: I am the Jivatma, the individual soul, on the eternal quest for joy and freedom. As I wander in the myriad alleys of pain and pleasure, of virtue and vice, of merit and sin, and of order and chaos, I am perplexed. How do I figure in the scheme of things? After all, who am I?
1: నేను నాలో కరిగిపోయి నేను నేనని గుర్తించుకున్నాను. అంతం అనంతం భావం సమయం నాలో లీనమై అర్థాన్ని మరచిపోయాయి. నేనే నా స్మృతిని, నేనే నా ఆశను, నేనే నా వ్యక్తిత్వాన్ని, నేనే నా జ్ఞానాన్ని, నేనే నా సత్యాన్ని, నేను నేనే.

0: నిరాకారపు నా ఆకారానికి ప్రతీకగా ఆది అంతంలేని ఒక సాకార తత్వాన్ని ఇచ్చుకొని నేను నీవుల ద్వంద్వత్వాన్ని సృష్టించి మాయపుర వెనుక కనుమరుగైనాను. నీవు నా బంధపు విమోచన ద్వారానివి, నీవు నా వైపు నేను చేసే అధిరోహణ సోపానానివి, నీవు నన్ను పరిపూర్ణం చేసే అమృత భాండానివి. నిన్ను అర్థిస్తాను, నిన్ను ధ్యానిస్తాను, నిన్ను అర్చిస్తాను.
1: ద శివలింగ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ద పాజిటివ్ విత్ ద నెగటివ్, ద పురుష విత్ ద ప్రకృతి. ఇట్ హాస్ నైదర్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లింగ represents the creation of the entire universe by that eternal, ever blissful, blemishless, non-dual principle.
0: సోపానానివి, నీవు నన్ను పరిపూర్ణం చేసే అమృత భాండానివి. నిన్ను అర్థిస్తాను, నిన్ను ధ్యానిస్తాను, నిన్ను

0: O Lord, thy beauty cannot be captured in the embrace of my words. What can be better than to place at your feet your own description of yourself?
1: Mauli gulkedu chandra makanda kalatoda bedagaru gumpedu jadalatoda jadalalo pravahinchu chadaleti jigitoda dambaina palane trambutoda alla neradu vanti nallani medatoda నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోడ తాంబూల రాగాద రంబుతోడ కరమున నాగకంకనముతోడ నడుమున నాగచర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ ఆరు శాస్త్రములందున నందగించి నల్ల కలువల హసియించి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితో ప్రశాంతి వాసుడై నేడు సాక్షాత్కరించే

0: జీవితపు ఎత్తు పల్లాలపై పయనించి నా ఉత్సాహం మరణించింది. ఎన్నో మలుపులు, ఎన్నో లోతులు, ఎన్నో ఏకాంతపు ఆర్తనాదాలు, ఎన్నో నిట్టూర్పు బాష్పాలు.
1: In spite of my glorious ancestry, I arrived from the womb, unaware of the reality. I cried out, for I failed to see the meaning in anything. O Lord, my most beloved one, will you not manifest yourself and bathe me in your love?
0: Nenu alasi poyanu, ika solasi potanu. Ra. నీ కనుచూపు స్పర్శతో మృతించిన నా గత వైభవాన్ని జీవింపజేయి. నీ పాదధూళితో నా బాధా శిఖరాలను సమాధి చేయి.

0: నా ఇంద్రియ ద్వారాలతో మీకు ఆహ్వానం పలకమన్నారు. నే మరచిన నా సుదూర బాటను మీ చిన్ని నామంలో బంధించి నాకు విముక్తిని సులువుగా బహూకరించారు. అజ్ఞానం అంధత్వం ప్రసాదించిన నా జ్ఞాన చక్షువును మీ ఘనతతో స్పృశించి మీ దర్శనం నాకు ప్రసాదించారు.
1: Our beloved Swami tells us that infinite bliss awaits us, and yet we hanker after worldly pleasures like shameless vagabonds. Controlling the senses is the first step, and Swami is always by our side, lovingly guiding us. Let us begin by sanctifying our senses.

నా భావాన్ని భాషతో ముస్తాబు చేసి నా సంగీత లయకు బద్ధంగా నా భావాన్ని మీ కొరకు నాట్యమాడించాను. ప్రతీక్షణపు మా జీవితపు అద్దంలో మిమ్ములనే ప్రతిబింబిస్తాము. మా ప్రేమ ప్రవాహంలో మమ్ము మేము కరిగించుకొని మీ పాదాలను కడిగి తరిస్తాము. మా హృదయ శిఖరాలపై మీ శివతాండవం గాంచాలని ఉంది. మా జీవితపు అంచులపై మీ వేలిముద్రల అందం చూడాలని ఉంది. మీ కౌగిట నిలిచిపోయి సమయాన్ని స్తంభింపజేసి మమ్ము మీలోనే కలుపుకోవాలని ఉంది స్వామీ.

వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.

ఆవిశ్వాభినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి చండికే సతతం యే త్వామర్చయంతీహ భక్తితః రూపం దేహి జయం దేహి యశో దేహి.

ఇహాయం యథాహం తేన సంవితం ఉపవిష్టౌ కథాం కాంచిత్య ప్రదుర్భిష్య పార్థివౌ రాజో వాచో భగవన్ స్వామం ప్రష్టూమిచ్చామ్యేకం పదస్వత దుఃఖాయన్మే మనసచితాయత్తతాం వినా మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి ఆజ్ఞస్య కిమే తన్మునిసత్తమ అయం జమిత్రైర్వృత్తైస్తోచ్యుతః స్వజనేన చ సంత్యక్తేషు హార్దీకృతాప్యతి ఏమేషుతావప్యంత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమత్వా దృష్టమానసౌ తత్తిమేతన్మహాభావోన్మోహోన్యాదినోరీ మమాస్తిభవత్యేషా వివేకానందస్య మూలత ఋషిర్వాచ ధ్యానమసి సమస్తస్య జంతోర్విషయగోచరే.

పశుపక్షిణాయ్యానం జతన్ మనుష్యాణ్యక్షిణ మనుష్యాణ్యక్తల్యమన్యత్రోహయో జ్ఞానే.

త్వం స్వాహాత్వం సుధాత్వమేవ షట్కారస్వరాత్మికా సుధాత్మక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా సుధా అర్థమాత్రా త్రిధా నిత్యాయామిచ్చాన్య విశేషత త్వమేవ సంధ్యా సావిత్రే త్వం దేవీ జననికథా త్వరైతద్ధారితే విశ్వం త్వరైతత్సిద్ధ్యతే జగత్ త్వరైతత్పాల్యతే దేవీ త్వమత్సంతే చ సర్వ విశిష్టవశిష్టరూపా త్వం స్థితి

ప్రకృతిస్వంశాగిని కాళరాత్రే మహారాత్రే మోహరాత్రస్య దారుణ త్వం బుద్ధిర్బోధరక్షణ లజ్జా పుష్ఠి సుధా పుష్ఠిస్వంశాంతిక్షాంతిరే చ

త్వం బ్రహ్మాణం జనదోద్యమౌ సముత్థాయ తస్థాభ్యాం యుగదే భగవాన్ హరి పంచవర్షసహస్రాణి బాహు ప్రహరణోభిః తావప్యతిమలోన్మత్తౌ మహామాయా విమోషితౌ భూతవంతో

ప్రపన్నాస్మో భదస్తస్య విజంగతాం ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకారకోపం శంభుశ్చ భ్రుకుటి కుటిలాలనౌ తతో దివోపపూర్ణస్య

తేజస్తైక్యం సమగచ్చత అతీవతేజసూటం జ్వలంతమివ పర్వతం దశశుస్తేజాలావ్యాప్రతిగంతరం అతులం తేజస్సర్వదేవశరీరజనం ఏకస్తం తవ భూన్నారీ వ్యాప్తలోకత్రయం ఇదూచాంబవం తేజస్తేనాజాయత తన్ముఖం గ్రామ్యే చాభవం కేశాపాహవో విష్ణుతేజ సౌమ్యేన స్తనయోద్యుగమం మధ్యం చైంద్రేణ చాభవత్ వారుణేన జంఘోరో నృతంబస్తేజసా బ్రహ్మణసేజసాదౌ తదంగుల్యోర్పతేజ వసూనా చాంగుల్య కౌపేరేణ చ నాసిక తస్యాస్తుదంతా సంభూత ప్రజాపత్యేన తేజస నయనకృతయం జజ్ఞే తథా పావకతేజస రోజుసందయోస్తేజశ్రవణావనిలస్ అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాంశ్వ తత సమస్తదేవానాం తేజోరాశి సముద్భవాం కాంబిలోక్యమదం ప్రాకూరమరా మహిషాంబితాః శూలం శూలాద్ది నిష్కృష్య దౌతస్తేజినాగ్రహ చక్రం జగత్తవాన్ కృష్ణ సముద్భాద్య సచక్రతః శంఖం వివర్ణ శక్త్యం దౌతస్తేహుదాశనః మారుతో దత్తవాన్ శాపం బాణపూర్ణేషు వజ్రమింద్ర సముత్పాద్య పురుషాదమరాదివః మృదౌత సహస్రాక్షో ఘంటామయ్యావతార్తయా కాదండాచమోదండం పాశం చాంబదౌ ప్రజాపతిశ్చాక్షమాలాం దదౌ బ్రహ్మాకమండలం సమస్తరోమూపేషు నిరశ్మీందివాకర కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చ నిర్మలం క్షీరోదశ్చాగంహారో మజలే జ్యోతాంబరే చూడావణి తథా దివ్యం కుండలే కటకాది చరతజనం తథా శుభ్రం కేయూరాన్ సర్వాహుషు నూమరౌమలౌ తద్వద్వైవేయకమనుత్తమం అంగులీయకరత్నాని సమస్తా స్వంగులీషు విశ్వకర్మాదౌ తస్యై పరశుం జాతి నిర్మలం హస్తాణ్యనేక రూపాణి తథా భేద్యం జనంషణం అమ్లాన్ పంకజాం మాలాం శిరస్యుపరాం అదదంజలిస్తై పంకజం జాతిశోభనం హిమవాన్వాహనం సింహం రత్నాని విగ్రహాన్ని చదావశూన్యం సురయా పానపా

సం మోర్ము తస్యానాదేన భూరేణ కృష్ణమాపూరితం అమాయాతిభవత ప్రతిశబ్దో మహాదభూచుభుశ్వకరాలోకా సముద్రాశకం క్రిజరాజేలుశ్వకరాశ్రమహీధరా జయతి దేవాశ్రమురాతముదృశ్యమువాహిని తుష్టవరుముశైనాం భక్తినం రాత్మమూర్తయ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమురార్య సన్నగ్రాకిల సైన్యాస్తే సముద్రస్థూలాయ ఆక్రోధాదాభాష్యమహిషాసుర అభ్యదావత సంశబ్దమశేషైరసరైర.

సంయుగ దేవ్యా కఠై పరశుపట్షై కేచిత్పుష్యక్తి కేచిత్తాశాం తాపనే దేవీం ఖడ్గ ప్రారయసూతాం హంతుం భజక్రము సాపి దేవి గతస్థాని శస్త్రాణ్యస్త్రాన్ని చండికా వీరేవృచ్ఛేద నిజశస్త్రాస్త్రవర్షిణి అనాయస్థానా దేవీ స్తూయమానా సురక్షి మోచాసురదేహేషు శస్త్రాణ్యస్త్రాన్ని

సంభూతా గణాశత సహస్రశా యో దుస్తే పరశుభర్భిందిపాలాసి పట్టిషైః నాశయంతోసు గణాన్ దేవీ శక్తిపునర్మితా అవాదయంత పటాన్ గణాశంఖాన్ సహాపరే విదలంగాన్ చ దైవాన్నే తస్మిన్ యజ్ఞమహోత్సవే తతో దేవీ త్రిశూలేన గదయా శక్తివృష్టిరి ఖడ్గాదిభిశ్చ త్రిశో అంగకార్మః.

ఖడ్గపాతరే విపోజిలాత్రేణ ప్రదయా భూషేకే దేవశ్చకేదం ముషలేన కృతం హతాచిన్ నిపతిత భూమౌ భిన్నాశూలేన వక్షసి నిరంతరాశ్రౌకరేణ కృతా కేచిద్ ప్రణాళి సేనానుకారిణ ప్రాణాన్నూజస్థిరశాకరాశివాశ్చిన్నాశిన్నగ్రీవాస్తాపరే శ్రీరాంశపేతురన్యేషామన్యే మధ్యే విదాలికా విచ్ఛిన్నజంగాస్వరేపేతురవ్యా మహాసురాక్షిచరణ కీర్చిద్దే వ్యాధిధాకృతా శిన్నే విచారణే శిర

నద్యః సభ్యస్తత్ర పశుశ్రువుః మధ్యే చాసుర సైన్యస్య వారణాసురవాదినాం క్షణేన తన్మహాసైన్యమసురాణాం తదాంబికా నిన్నేక్షయం యథావన్నిస్తృణదారు మహాశయం సజసింహో మహానాదో మత్సజం త్రిపకేశరః శరీరేభ్యో మరారీణామసూదీ వృషిన్వతి దేవ్యా గణైషతైస్తత్ర కృతం యుద్ధం మహాసురైః రథైషాం దుష్టుమదేవా పుష్పవృష్టిముచోదిరిః జగదంబారుణమస్తు నవశ్చండికాయై ఓం ఋషిరువాచ నిహన్యమానం తత్సైన్యమవలోక్య మహాసుర సేనాని శిక్షర కోపా దేవయోధుముతాంబికా స దేవీం శరవర్షేణ వర్ష సమరేసుర తామేరుకరే శృంగం తోజవర్షేణ తోయదా తస్యచ్ఛిత్వా తో దేవీ ఇదైవ శరోత్తరాన్ ృగానతురాన్ బాణైర్యంతారం చైవారిగరాం చిచ్చేదనుసజో ధ్వజం జాతి సముచ్చురం వివ్యాదిదైవ గాత్రేషు చిన్నదనువాన్వాశువై సచ్చిన్నదనువా విరోహరాశో హసారి.

తస్యాఖడోజం ప్రాప్య పపాదనందూలం స పోపాదవృణోజా చిక్షేపద్రాల్యాల్యమానం తేజోభీరమిబింబిమాంబరా దశాక్షూలం దేవీ శూలమముంచతో ప్రచూలం రాత్రేణీతం స మహాసురా అథజే తస్మిన్ మహావీర్యే మహిషశిశమూపరౌజామచామరస్తాపి శక్తి మూర్చాతో దేవ్యాస్తామంబిగా ంగారామిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం బలనాం శక్తిం నిపతితాం దుష్ట్రాక్రోధ సమన్వితా చిక్షేప చామరశూలం బాణైశ్చిహత తదస్యముత్పత్య గజకుంభాంతరే స్థిరా బాహుయుద్ధే నియుజే తేనోజై స్త్రిశారణ యుద్ధ్యమానౌ తౌ తస్మాన్నాకాన్మహింగరౌ యుగాదే సందర్భౌ ప్రహారైరుణై తో వేయాత్మముత్పత్య నిపత్య చ మృగారిణ కర ప్రహారేణ శిరశ్చామరస్యతర్భగ్రహణం ఉగ్రగ్రశ్చరణే దేవ్యా శిలాలక్ష్యాదిర్హత దంతముష్టికలైశ్చైవ కరాలక్ష్యతిపాదిత దేవీ క్రుద్ధాగరాపాదైశ్చూర్ణయామాస బాష్కలం భిన్ని పాదేన ప్రాణైస్తాం దాంధకం ఉగ్రాస్యముగ్రవీర్యం తథైవ మహాహను వినేత్రాచూలేన జగా

ఆగృహం సర్వం దైత్యసైన్యం ననాశతర్షంజగమస్ సకలా దేవతాగణా దుష్టపుస్తాం సురాదేవీ సహ దివ్యైర్మహర్షి జగోర్గంధర్వపదయో న

మృతరక్షశాంతసదృశ్చవియన్న సద్యః ప్రాణాన్మోచ మహిషస్తదతీవ చిత్రం కైర్జీవ్యతైకుపిలాంతపదర్శనేన దేవీ ప్రసీద పరమా భవతీ భవాయ సద్యో వినాశయసి కోపవతీ కులాని విజ్ఞాతమేతరధునైవ ఇహస్తమేతన్ నీతం బలం సుకులం మహిషా.

దుర్వృత్తవృత్తశమనం తవ దేవి శీలం రూపం తథైతద విచిత్యమతుల్యమన్యైః వీర్యం చ హంతృతమేవ పరాక్రమాణాం వైరీ ప్రకృతిరైవ దయాప్రయత్నం ఏనోపమా భవతు దయస్య పరాక్రమస్య రూపం.

ప్రాణం దయా స మనమూర్ధనితేపి హత్వా నీతాదివం రిపుగణా భౌమప్యమాస్తో మస్మాకమున్మదసురాగిభవం నమస్తే శూలేన పాయినో దేవీ పాయి ఖడ్గేన చాంబికే ఘంటాశ్రయేణ పాయి చాపజ్జానిస్వనేన రాజ్యాం రక్షపతీచ్యాం చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంగరేశ్వరి సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతే యాని చాద్యర్థఘోరాణి త్రైలక్ష్యాస్మాసు తాభువం ఖడ్గశూలగదాదీని యాని జాస్త్రాణి ప్రేమ్మికే కరవల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వదా ఋష్యరువాచ ఏవం సుతాసురైర్ దివ్యై కుసుమైర్నందనోద్భవైః అర్చితాయగదాంధాత్రి తథా గంధాంగేగమనైః భద్రా సమస్తైస్తుభైర్దివ్యైర్రూపైస్తు భూషితా రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్ దేవ్యువాచ విరయాంధ్రశాస్త్రేయస్మతోభివాంఛితం దేవా ఉచు భగవత్యాగరం సర్వం నకించిదవశిష్యతే యయన్యేతశత్రుదస్మాకం మహిషాసురా యతిచాపి వరోదేయ స్వయాస్మాకం మహేశ్వరి సముద్రా సముద్రా

وَلِلْمُؤْمِنِينَ